ಆಕಾಶವಾಣಿ ವಿಶಾಖಪಟ್ಟಣ ಕೇಂದ್ರ శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణమాసం 24వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీ శనివారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57:27. శ్రోతలకు నమస్సులతో, భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం బృందగానం శ్రీ వానమామలై వరదాచార్యుల వారి సాహిత్యం తిరుపతి రామానుజస్వామి గారి సంగీత నిర్దేశకత్వంలో బృందగానం జయభారతావని.

0: మాతృవందన గీతాలు విన్నారు భక్తిరంజన కార్యక్రమంలో మీరు ఇంతవరకు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత డాక్టర్ పివిఎల్ సుబ్బారావు గారు.
3: ఓం శ్రీ గురుభ్యో నమః. మనిషి వ్యక్తిత్వ వికాసం గురించి ముచ్చటించుకుందాం. ఈశురోమణి మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్న గురజాడ హెచ్చరిక నుండి మనిషి హుషారుగా ఉండి దేశం త్వరితగతిని బాగుపడాలంటే మనిషికి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం జరగాలి. వికాసం అంటే ప్రయత్నిస్తేనే సాధ్యపడేది అని అర్థం. మనిషికి శారీరక వికాసము, మానసిక వికాసము సమపాళలో సాగితే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అవుతుంది. పక్షి ఎగరడానికి 2 రెక్కల్లా, మనిషి ఎదగడానికి ఈ 2 అవసరమే. శారీరక వికాసానికి పౌష్టిక ఆహారము, శారీరక వ్యాయామము అవసరము. విద్యార్థి దశలోనే ఈ 2 అవసరము. భావి ఆరోగ్యవంతమైన జీవనానికి అవే మూలము. ఆరోగ్యమే మహాభాగ్యమన్నది నిత్య సత్యము. ఆరోగ్యము లేకుంటే ఎంత భాగ్యమున్నా జీవితం దౌర్భాగ్యమే అన్నది నేడు మనిషికి తెలిసి వస్తున్న సత్యం. విద్యాభ్యాసములో శారీరక వికాసానికి ప్రాధాన్యత ఇస్తే అది మానవ వికాసానికి పునాది అవుతుందనడం నిస్సందేహం. దృఢమైన దేహములోనే పదునైన మెదడు ఉంటుంది అన్నది 100 పాళ్ళు నిజం. మనిషి తన ఆలోచనల్ని, తెలివితేటల్ని ఆచరణలోకి తేవడానికి శరీరమే ప్రధాన సాధనం. శరీరం ధర్మసాధనం అన్నది మనిషి లౌకిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవనానికి అత్యవసరం. క్రీడలు శారీరకంగా వికసింపజేసి జీవితానికి క్రీడాతత్వం అంటే గెలుపు ఓటములను సమానంగా చూసే గుణం నేర్పుతాయి. కళలు మానసికంగా వికసింపజేసి మనిషికి కళను తెస్తాయి. అందుకే ప్రతి వ్యక్తి కనీసం 1 క్రీడ 1 కళలో ప్రావీణ్యత సంపాదించే ప్రయత్నం చెయ్యాలి. లేకుంటే కనీసం ప్రవేశమైనా కలిగి ఉండడం వాంఛనీయం. వ్యక్తిత్వ వికాసంలో ప్రతిభా గుణకం, ఇంటెలిజెన్స్ కోయిషెంట్, IQ అంటారు, నిర్ణయించడానికి భౌతిక వయస్సు ఫిజికల్ ఏజ్, మానసిక వయస్సు మెంటల్ ఏజ్ పరిగణనలోనికి తీసుకుంటారు. ఈ 2 వయస్సుకు తగ్గట్టు ఉండాలి. లేకుంటే వ్యక్తిత్వ వికాసం అసమతుల్యమవుతుంది. నేడు విద్యాభ్యాసంలో మార్కులు ర్యాంకులు కొలబద్దగా ఉన్న తరుణంలో సరి అయిన వ్యక్తిత్వ వికాసమే దేశ వికాసమన్న విషయం దేశ పౌరులమందరము గ్రహించాలి, సాధించాలి. శారీరక బలంతో పాటు బుద్ధిబలం కూడా పెంచుకోవాలి. బుద్ధి సూక్ష్మతతో పాటు శారీరక బలం, నైతిక విలువలు ఉన్ననాడు మొత్తం ప్రపంచం నీ పాదాల చెంత ఉంటుంది అన్న వివేకానంద సూక్తి. ఏ వ్యక్తిలో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం జరుగుతుందో అతనికి విజయం తథ్యం అని తెలుపుతుంది. వ్యక్తిత్వ వికాసానికి ఆలంబన ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం గురించి వివేకానంద స్వామి మానవ చరిత్రను పరిశీలిస్తే

0: ఉన్నతులైన స్త్రీ పురుషులు జీవితాల్లో అన్నింటికంటా ఎక్కువ సామర్థ్యాన్ని ఇచ్చిన వారి శక్తి వారి ఆత్మవిశ్వాసం. వాళ్ళు ఉన్నతులం కాగలమనే విశ్వాసంతో జీవించారు, ఉన్నతులై ప్రపంచానికి నిరూపించారు అన్నారు. కాబట్టి మనమంతా శుభ సంకల్పం చేద్దాం. ఆత్మవిశ్వాసంతో శోభాయమాన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధిద్దాం. విజయపథంలో ముందడుగు వేద్దాం. స్వస్తి.
1: డాక్టర్ పివిఎల్ సుబ్బారావు గారి వ్యాఖ్యానంతో మీరు ఇంతవరకు చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పను
1: అనుకున్న సమయానికి గనక మనకి వానలు పడకపోతే మన మనసంతా ఏదోలాగా అయిపోయింది. సమయానికి చేయాల్సిన పనులన్నీ కూడా సరిగ్గా చేయలేం. మనకి నేల సరిగ్గా పదును కాకపోతే విత్తనం వేసుకోలేం. అలాగే వేసేటువంటి విత్తనము మొలకెత్తి సరిగ్గా పెరుగుతుందా లేదా అనేటువంటి అనుమానం, మళ్ళీ తర్వాత ఎప్పుడు వాన పడిద్దు అనేటువంటి భయం, ఇవన్నీ కూడా మన జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ పంటలతో పాటుగా మనతో పాటుండి సహజీవనం చేసేటువంటి ఈ పశువులకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే వాటికి నీరు అవసరం, వాటికి మేపు అవసరం, మరి వీటన్నిటికి కూడా నీరు అవసరం. దానికి సంబంధించి మరి ఏం చేయాలా? వానలు లేకపోతే, పంటలు పండించుకోకపోతే, వాటి పశుగ్రాసం దొరకకపోతే, అలాగే వాటికి తాగటానికి నీరు లేకపోతే ఎట్లా అనేటువంటి భయం ఉంటుంది. ఈ పరిస్థితుల్ని అధిగమించాలి అంటే మటుకు కాస్త ముందు జాగ్రత్త చర్యలు మటుకు తప్పదు. ఎల్లినో అంట ఏందో ఇది వాతావరణ పరిస్థితి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయంట, సరిగా వానలు పడకపోవచ్చంట. సరే, పడ్డా పడకపోయినా మనం గనక కాస్త ముందు జాగ్రత్త చర్యగా అన్ని జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే మన పశుపక్షాదులు మనం కాపాడుకోవచ్చు. అది మనకు చాలా అవసరం, అవి మనకు జీవనాధారం. కాబట్టి వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి అనేది మనం ఇప్పుడు ఆలోచించాలి. ప్రధానంగా

వాటికి నీటి కొరత రాకూడదు, అలాగే పశుగ్రాసపు కొరత కూడా రాకూడదు. అన్నిటికన్నా మించి ఈ వాతావరణ పరిస్థితుల్లో వాటికి జబ్బులు చేయకుండా చూసుకోవాలి. వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలి మనం. దీనికి మనము ఒక రైతుగా వ్యక్తిగతంగా ఏం చేయొచ్చు, అలాగే మనలాంటి వాళ్ళందరం కలిసి ముందు జాగ్రత్త చర్యగా ఏం చేసుకోవచ్చు అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. సరే, ప్రభుత్వ పరంగా వాళ్ళు చేసేటువంటి చర్యలు చేస్తానుంటారు, కానీ మనకు మనంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మటుకు తెలిసి ఉండాలి. ఇక్కడ ప్రధానంగా మేత కొరత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. సరే, గతంలో ఉన్నటువంటి మరి సిద్ధం చేసుకున్నటువంటి ఈ చొప్పో ఎండు వరిగడ్డో కాస్త కూస్తో ఉంటుంది కాదంట్లా, కానీ అది కూడా ఉన్నది కదా అని చెప్పేసి ఎట్లా పడితే ఇట్లా వాడకుండా గతంలో లాగా సరాసరి మనం పశువులకు మేపేసి మిగిలిందంతా మళ్ళీ దెబ్బలు వేసేలాగా కాకుండా మనము దాన్ని

0: కాదంట్లా. కానీ అది కూడా ఉన్నది కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా వాడకుండా, గతంలో లాగా సరాసరి మనం పశువులకు మేపేసి మిగిలిందంతా మళ్ళీ దెబ్బలు వేసేలాగా కాకుండా మనము దాన్ని చాలా జాగ్రత్తగా వృధా కాకుండా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒకవేళ మన దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి ఎక్కువైతే అది కొంత తెచ్చిపెట్టుకోవటం కూడా మనకి భవిష్యత్తుకు ఉపయోగకరం. అలాగే మనకి ఇప్పుడు పడ్డటువంటి వానలు ఏదన్నా కాస్త కొంత ఉపయోగపడితే మొక్కజొన్న జొన్న ఇలాంటి పంటల్ని మనం గనక వేసుకొని అవి పూత దశలోనే ఉన్నప్పుడు మనము లేకపోతే పాలకంకి దశలో ఉన్నప్పుడు మనము వాటిని కోసేసి భవిష్యత్తు పశుగ్రాసపు కొరతను తీర్చుకోవటానికి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని వాటిని గాలి చొరబడినటువంటి ప్రదేశంలో కనుక దాచిపెట్టుకోగలిగితే భవిష్యత్తులో మనకు పాతరగడ్డిలాగా చక్కగా ఉపయోగపడుతుంది. పోషకాలు కూడా ఏమి వృధా కావు. ఇది మీకు దగ్గరలో ఉన్న పశు వైద్యుని ఎవరిని అడిగినా కూడా ఎట్ట చేసుకోవాలో చెప్తారు. ఇప్పటికే చాలామంది రైతు సోదరులు చేసుకుంటున్నారు. గతంలో అంటే బాగా గుంత తీసి సిమెంట్ చేసి దాంట్లో ముక్కలేసి దాని మీద బాగా పేడతో అలికేసేవాళ్ళు. అవసరం వచ్చినప్పుడు 2 నెలల తర్వాత మళ్ళీ తీసుకునేవాళ్ళు కాస్త కాస్త. ఇలా మనం తీయకుండా ఉంటే చలకాలం ఉంటుంది. మనకి ఈ వానాకాలం ఇప్పటికే ఆలస్యమైంది, పడేటువంటి వానలు కూడా కాస్త కాస్త పడుతున్నాయి. అది కూడా మరి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ తర్వాత అసలు తగ్గిపోతే మరి ఆ సమయంలో ఇప్పుడు పంటలు కనుక సరిగ్గా పండించలేకపోయినా లేకపోతే తర్వాత తర్వాత వానలు లేకపోతే పచ్చిగడ్డి కొరత ఏర్పడ్డా పాడి పశువుల పోషణ ఇబ్బంది అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పాతరగడ్డి సైలేజ్ అంటారు ఇంగ్లీష్లో, ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని కనుక మనం కాస్త జాగ్రత్తగా చేసుకోగలిగితే గతంలో లాగా కాకుండా ఇప్పుడు కొన్ని ఈ సంచులు వచ్చాయి, ఆ సంచుల్లో ముక్కల్ని బాగా తొక్కేసి పెట్టుకున్నా కూడా మనకి పాడైపోకుండా నిల్వ ఉంటాయి. కాస్త ఆరబెట్టేసి దాంట్లో తేమ తగ్గేట్టు చేసుకొని కాస్త వాటిని గాలి చొరబడకుండా తొక్కి పెట్టుకోవాలి. దీనికి ఒక పద్ధతి ఉంది, మీ పశు వైద్యులు ఎవరైనా సరే దీనికి వివరిస్తారు. అది గనక మనం చేసుకోగలిగితే మనము భవిష్యత్తులో వచ్చేటువంటి పశుగ్రాసపు కొరతని కొంతవరకు ఖచ్చితంగా తగ్గించవచ్చు. మరొక పని చేయాలి. మనం ఏం చేస్తుంటాం, ఎండువరిగడ్డి విడిగా వేస్తాం మేపడానికి, చొప్పంట చొప్ప విడిగా వేస్తాం, పచ్చిగడ్డి విడిగా వేస్తాం. అది కాకుండా పశు వైద్యులు ఏం చెప్తున్నారంటే ఈ ఎండుగడ్డిని అలాగే పచ్చిగడ్డిని దానాని ఈ మూడింటిని కలిపేసి మనం గనక మేపితే, అంటే ఎండుగడ్డిని కానీ చిన్న చిన్న ముక్కలు చేసి పచ్చిగడ్డిని చిన్న చిన్న ముక్కలు చేసి దాంట్లో దానాన్ని కలిపి మనం గనక సమతులంగా సిద్ధం చేసి పశువులకు మేపితే వృధా కాకుండా తింటాయి. అదే విడిగా వేసామనుకోండి, ఇప్పుడు మీరు ఎప్పుడైనా సొప్ప వేస్తే సొప్ప ఆకులు మాత్రమే తిని మన దంటు వదిలేస్తాయి. అలాగే ఎండు వరిగడ్డి కూడా వేసామనుకోండి అది పూర్తిగా తిందవు, కాళ్ళకని తొక్కేస్తుంటుంది. అందుకని అట్లా కాకుండా చిన్న చిన్న ముక్కలు కోసి ఎండుగడ్డిని పచ్చిగడ్డిని అలాగే దాణాన్ని కలిపి ఒక మిశ్రమంలాగా మనం పెట్టగలిగితే సమతులమైనటువంటి ఆహారం అలాగే పోషణ కూడా సరిగ్గా జరుగుతుంది, పశువులకి మంచి బలం వస్తుంది.
1: రాగల 24 గంటల వరకు వాతావరణ సమాచారం. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంత రైతులకు, మత్స్యకారులకు చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు. పొలం పనులు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: సమయం 6:45 కావస్తోంది. ప్రాంతీయ వార్తలు వింటారు. కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముందుగా శ్రోతలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. వార్తల వివరాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ఢిల్లీలో ఆమె నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, శ్రమజీవులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొంటూ
1: నిష్టవాన్ విద్యార్థి ఔర్ శిక్షక్ వికాస్ కే లియే తత్పర వైజ్ఞానిక్ ఔర్ ఇంజనీర్ స్వాస్థ్య సేవా మే కార్యరత్ డాక్టర్ ఔర్ స్వాస్థ్యకర్మి మెహనతి శ్రమిక్ ఔర్ అన్నదాతా కిసాన్ అప్నే ప్రయాసో సే రాష్ట్ర నిర్మాణ కర్ రహే హై. ప్రతిభావాన్ ఖిలాడి, శిల్పకార్ తథా కళాకార్ జనహిత్ మే సేవారత్ జన ప్రతినిధి న్యాయ వ్యవస్థా సే జుడే న్యాయకర్మి కార్యనిష్ఠ సివిల్ సేవక్ అర్థ వ్యవస్థా మే యోగదాన దేనే వాలే నిస్వార్థ సమాజసేవి ఔర్ స్వచ్ఛతా అభియాన్ కే అగ్రణీ కార్యకర్తా హమారే సభి సఫాయి మిత్ర దేశ్ కీ ప్రగతి మే మహత్వపూర్ణ భూమికా నిభా రహే హై.
0: దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈరోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ముఖ్య ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 5,000 మంది అతిథులను ఆహ్వానించారు. విశిష్ట అతిథులుగా హాజరవ్వాలని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన పీఎం విశ్వకర్మ పథకం లబ్దిదారులు 100 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా శౌర్య పథకాలను, సేవా పథకాలను పోలీస్, అగ్నిమాపక దళం, హోంగార్డ్, పౌరరక్షణ, జైళ్ల సిబ్బంది మొత్తం 1,057 మందికి ప్రదానం చేయనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నేలపాడు పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణిస్తారు. క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖి మాట్లాడతారు. మహిళల అభిప్రాయాలు, సూచనలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకోనున్నారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో

0: నిర్వహించనున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఇతర జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల ఇన్ఛార్జ్ మంత్రులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రైతుల పంటల బీమా గడువు పొడిగింపునకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్లను పునరుద్దరించామని, ప్రజల డిమాండ్ మేరకు మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొంటూ
1: 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ 100 రోజుల్లో వాటి ఓపెన్ చేసాం. అయితే మళ్ళా రూరల్ మరొక 70 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఓపెన్ చేసాం. సూర్య గారు తీసుకుంటే అది రాష్ట్రంలో నెంబర్ 1లో కాకినాడ జిల్లా ఉంది. దాదాపు 11,993 హౌసెస్కి కనెక్షన్ ఇచ్చారు. అదేవిధంగా జాగ్రత్త తీసుకోవాల్సింది వాటర్, ఎల్నినో ఎంతో ఎఫెక్ట్ ఉంది. దానికి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మీటింగ్లు పెట్టి అటు ఇరిగేషన్ అధికారులకి, అగ్రికల్చర్ వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు.
0: స్వాతంత్ర్యం కోసం మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కేంద్రంలో రాజ్విహార్ నుంచి ఏ క్యాంపులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వరకు నిన్న నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయులు చేసిన త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసన మండలి, శాసనసభ సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని శాసనసభా ప్రాంగణంలో సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతి భద్రతలు, పోలీసు బందోబస్తుపై అధికారులతో వారు నిన్న సమీక్షించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది. శ్రీలంకలోని గాలే నగరంలోని అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ 10:00 నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి 7 పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా.

और अब माननीय प्रधानमंत्री महोदय राष्ट्रीय ध्वज फहराते हैं।

ఆలోచిస్తూ నారు పోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చెట్టుకుని తిని బతికే నీకు శిస్తుడు కట్టాలరా? అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం రోజా చలనచిత్రం నుండి
1: ఏ రెహమాన్ సంగీత సారథ్యం
0: మనో బృందం గానం చిత్రం రోజా

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలకు వస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే తెలుగులో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య 2 టెస్టు సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఇక వార్తల వివరంగా దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు.
1: ఆజాదీ కే బాద్ 15 అగస్త్ లాల్ కిలే పర్ పహలి బార్ వందే మాత్రం గూంజ రహా హై. ఆజ్ జబ్ హమ్ దేశ్ కే లోగ్ వందే మాత్రం కే 150 వర్ష్ మనా రహే హై, ఇస్సే బడా ఉత్తమ్ అవసర్ క్యా హో సక్తా.

0: భారత్ ప్రపంచంలోనే ఒక ప్రధాన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే పెద్ద లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణలు సృష్టించిన సవాళ్లను గుర్తు చేశారు. ఈ సంక్షోభాల సమయంలో వ్యాక్సిన్లు, ఇంధనం, గ్యాస్, డీజిల్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రజల్లో భయాలు సృష్టించేందుకు అనేక వదంతులు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నేడు దేశంలో గ్యాస్, పెట్రోల్, యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యన రాష్ట్రపతి నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే, రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింత బలపరిచిందని, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని తెలిపారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి, సంక్షేమం వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్య ఉద్దేశాలని, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావుని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
1: గుర్జాడా అప్పారావునే ఆపనే ఏ గీత మే సభీ భారత్వాసియోం కో దేశ్ ప్రేమ్ కా అమూల్య సందేశ్ దియా హే. ఉన్హోనే కహా హే, దేశ్ మున్ను ప్రేమించు మన్నా, మంచి అన్న ది పెంచు మన్నా, దేశ్ మంటే మట్టి కాదోయ్, దేశ్ మంటే మనుషులోయ్. ఇన్ పక్తియోం కా భావ హే, దేశ్ సే ప్రేమ్ కరో, భలాయి కో బఢావ్. देश का अर्थ केवल मिट्टी ही नहीं है, देश का अर्थ समस्त जन समुदाय है. मुझे विश्वास है कि समाज की भागीदारी और सरकार के प्रयासों से गांव-गांव में, नगर-नगर में, भारत के घर-घर में रहने वाले सभी लोग स्वस्थ, सुखी और समृद्ध बनेंगे.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అంకిత భావంతో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు, జాతీయ వీరులకు దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని రాధాకృష్ణన్ అన్నారు. దేశ సరిహద్దులను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయుధ బలగాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది స్వాతంత్ర సమరయోధులను ఈరోజు గుర్తు చేస్తుందని ఓం బిర్లా తన సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన, సంపదతో కూడిన ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించే దిశగా మరింత వేగంగా అడుగులు వేసేలా ప్రతిజ్ఞ చేయాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల తిరుగులేని ధైర్యాన్ని, త్యాగాన్ని, అత్యున్నత శౌర్యాన్ని గౌరవించడానికి ఈరోజు ఒక వేదిక అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. యూజీసీ నెట్ జూన్ 2026, సిఎస్ఐఆర్ నెట్, ఐకార్, అఖిల భారత ప్రవేశ పరీక్ష, పీహెచ్డీ కార్యక్రమం కోసం జరిగే అఖిల భారత పోటీ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రేపు విడుదల చేయనుంది. ఈ తాత్కాలిక ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురిస్తామని ఎన్టీఏ తెలిపింది. ఈ సందర్భంగా అభ్యర్థులు కేవలం ఎన్టీఏ నుండి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం కేవలం ఒక జాతీయ చిహ్నం మాత్రమే కాదని, అది మన దేశం కష్టపడి సాధించారు.

దాచుకున్న స్వేచ్ఛ, ఐక్యత, గుర్తింపు, గౌరవం ప్రజల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక అని ఉద్ఘాటించారు. హాంకాంగ్లోని ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచ్యూ, భారత కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాంకాంగ్ అభివృద్ధిలో భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను జాన్ లీ కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాధిస్తున్న ఆర్థిక సాంకేతిక పురోగతిని రాజేష్ నాయక్ ప్రస్తావించారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ, మువ్వన్నెల జెండా పౌరులకు త్యాగం, కర్తవ్యనిష్ట, జ్ఞానాన్ని గుర్తు చేస్తుందన్నారు. 1857 నుంచి 90 ఏళ్ల పాటు మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్రమని, ఆ త్యాగనిరతి మన హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలని పేర్కొన్నారు. జాతీయ జెండాలోని కేసరి రంగు త్యాగం, జ్ఞానం, బాధ్యతాయుతమైన కర్తవ్యానికి ప్రతీక అని వివరించారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అగర్తలలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. ఈ వేడుకలు భావితరాల్లో దేశభక్తిని పెంపొందించడానికి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను తెలియజేయడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ రాష్ట్ర దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టూర్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్ ధనంజయ డి సిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

పాటల పల్లకి 27272244 నంబర్కి లేదా 27272288 నెంబర్కి కానీ డైల్ చేయండి. 0891 కోడ్ డైల్ చేసి ఈ రెండు నెంబర్లో దేనికైనా డైల్ చేసి పాట కోరుకోవచ్చు.

0: హలో,
1: హలో, నమస్తే సార్. నేను అనకాపల్లి నుంచి భగవతి ప్రసాద్ గారిని మాట్లాడుతున్నానండి.
0: అయ్యా చెప్పండి. ముందుగా భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
1: అదే ఇండిపెండెంట్ డే, స్వతంత్ర దినోత్సవం సార్ వచ్చిన తర్వాత మనకి
0: చెప్పండి. ఏ సినిమా?
1: సిపాయి చెన్నై నుంచి. సిపాయి చెన్నయ్య చిత్రం నుంచి భారతదేశం గురించి పాట కావాలి.

0: హలో,
1: హలో, నమస్తే సార్. శుభోదయం.
0: శుభోదయం అండి. నమస్కారం,
1: నమస్తే నమస్తే నమస్తే.
0: చెప్పండి.
1: సర్దార్ పాపా రాయిల్లో బుర్రకథ కావాలండి.
0: తప్పకుండా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో మీకోసం
1: శుభాకాంక్షలు సందర్భంగా విజయ

0: వినరా సోదర వీర కుమార భారత యోధుల గాథలు
1: సన్నాన
0: వినరా సోదర వీర కుమార భారత యోధుల గాథలు
1: సన్నాన
0: సంగల రంగ విహారులు శాస్త్రవతల సంహారులు దీక్షా కంకణ ధారులు కౌసరు ధిరోద్గారులు

0: ఎలా బయలుదేరాడంటే దంత శార్దూలాలు వెంట వస్తుండగా
1: మళాబడి
0: దంత శార్దూలాలు వెంట వస్తుండగా
1: మళాబడి
0: దంత కావృత మహాకాన నములలో
1: మళాబడి
0: కాలి నడకను కోయి కోయ వీరుల చేరి
1: మళాబడి
0: వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు
1: మళాబడి

0: ఎన్నెన్నో పోరాటాలలో రాచి తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు
1: సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు.
0: ప్రశాంతమైన ఆయన ఫలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్రం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతని కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు.
1: పెళ్ళ పెళ్ళ పెళ్ళ పెళ్ళ పిడుగుల్లాగా తుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల విలగిలలాడాడు. గాలి గాలిగా రకపడి తూరుపు విడిచింది. కన్నీరొలికింది. తగిత సజం తరిత

0: అస్తమించినాడా యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా అంతరించినాడా
1: లేదు సూర్యుడు అస్తమించలేదు వీరు అంతరించి పోరు
2: ఒక యోధుని మరణం

Man.

0: హలో,
1: హలో, నమస్తే.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
0: స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
1: స్వాతంత్ర దినోత్సవం గణతంత్రం కాదండి,
0: చెప్పండి.
1: శుభాకాంక్షలు
0: చెప్పండి.
1: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దుర్గర్ సార్. నాకు భాగ్యలక్ష్మి సినిమాలోని కృష్ణ శాస్త్రి

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: హలో నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్ సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను సార్.
1: చెప్పండి
0: సార్ 80వ దినోత్సవ శుభాకాంక్షలు.
1: ధన్యవాదాలు మీకు కూడాను. ఏ సినిమా, ఏ పాట?
0: నాకు జై జవాన్ సినిమా అంటే స్వతంత్ర భారత పౌరుల
1: పాట వినే ముందు శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో 11 గంటలకు విజయవాడ కేంద్రం నుండి రిలే జిల్లా సమాచార లేఖ, వసుధైక కుటుంబం అవిన వెంటనే అనుసరిస్తూ మధురిమ పాట వినండి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
10: అప్ టు 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
9: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
10: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
9: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
11: హలో,
12: నమస్కారం అండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

0: హలో,
1: హలో, నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్కారం అండి. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
1: మీకు మీ స్టాఫ్ అందరికీ మన స్వాతం అందరికి కూడా సార్.
0: సంతోషం. చెప్పండి, సినిమా ఏ పాట?
1: సార్, ఆంధ్ర కేసరి ఈ చిత్రంలో ఏదల్లా ఘోషించే ఆ పడగలు.

మీరు ఇంతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈ ప్రసారంలో 11:15 మధురిమ శీర్షికన భారత స్వాతంత్ర సంగ్రామం త్యాగాల చరితం వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వినవచ్చు. సమయం 11 కావస్తోంది. ఇప్పుడు జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం వసుదైక కుటుంబకం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అమరావతి జిల్లా సమాచార లేఖ.
1: రాష్ట్రానికి అదనపు పన్నుల వాటా కేటాయింపుపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి, గోదావరి పుష్కరాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సమీక్ష, జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలన్న ముఖ్యమంత్రి, రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభం వంటి అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెల 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా 4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధానమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పన్నుల వాటా కేటాయింపుతో రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో కీలక ముందడుగు పడింది. క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ది వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో 4 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అంతర్జాతీయ అభివృద్ది, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. కోవిడ్-19 సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం దాదాపు 105 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు, అధిక మోతాదులో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఎల్ఎంఓ కొనుగోళ్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 3న మంగళగిరి ఏపీఐఐసి భవనంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఎల్ఎంఓ కొనుగోళ్లకు సంబంధించి వాస్తవ డిమాండ్, సరఫరాపై 2 వారాల్లో సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. లోపాలను గుర్తించి సవరణ చర్యలు చేపట్టారు.

0: బట్టి వాటిని 8 ప్రభుత్వాసుపత్రుల్లో 2 నెలలపాటు అమలు చేయాలని సూచించారు. అక్టోబర్15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రానున్న గోదావరి పుష్కరాల సమయంలో గోదావరి నది వెంబడి ఏ స్నానఘట్టంలో పుష్కర స్నానం ఆచరించినా పుణ్యం లభిస్తుందనే విశ్వాసాన్ని భక్తుల్లో కల్పించేందుకు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ నెల 5న ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల విశిష్టతను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపై ఇప్పటి నుండే ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలధార జలహారతి కార్యక్రమంపై ఈ నెల 8న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి సమీక్షించారు. జలధార జలహారతి కింద మొత్తం 82,865 పనులను గుర్తించగా 79,826 పనులు పూర్తి చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ నెల 12న ముఖ్యమంత్రి అధ్యక్షతన 20వ రాష్టస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB సమావేశమైంది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు SIPB ఆమోదాన్ని తెలియజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్క్రో ఖాతాలను అనుసంధానించాలని సూచించారు. సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద రాజధాని అమరావతిని విజయవాడ, మంగళగిరి, గుంటూరులతో కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ E3 ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే సీడ్ యాక్సిస్ రహదారిని అనుసంధానించేలా బకింగ్హామ్ కాల్వపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్లను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పటి వరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వసుదైక కుటుంబం.
4: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. గత వారం రోజుల్లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు, గాజా యుద్ధం, రష్యా యుక్రెయిన్ సంక్షోభం, ఐరోపాలో తీవ్రమవుతున్న కారు చిచ్చులు, ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వ్యాప్తి వంటి పలు అంతర్జాతీయ పరిణామాలు కీలకంగా మారాయి. వీటన్నిటి గురించి ఈనాటి మన వసుదైక కుటుంబం కార్యక్రమంలో మాట్లాడుకుందాం. అందులో ముందుగా పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు గత వారం మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్తో చర్చలు నిలిచిపోవడంతో అమెరికా ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని హెచ్చరించింది. హార్మోవ్ జలసంధి ప్రాంతంలో అమెరికా తన నౌకాదళ నిర్బంధాన్ని అవసరమైతే నిరవధికంగా కొనసాగించగలమని తెలిపింది. అయితే మరోవైపు హార్మోవ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. అయితే బలహీనమైన ప్రపంచ డిమాండ్ అవసరాలు, అమెరికా ముడి చమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలు గురువారం 2% పైగా తగ్గాయి. ఇక గాజాలో శాంతి పునర్నిర్మాణానికి సంబంధించి అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. హమాస్ను పూర్తిగా నిరాయుధీకరించే వరకు ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లబోదని నెతన్యాహు స్పష్టం చేశారు. మరోవైపు గాజా పరిస్థితిపై టర్కీ, ఈజిప్ట్ దేశాలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా అంగీకరించాయి. అమెరికా శాంతి ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ట్రంప్ సీనియర్ సలహాదారు జార్డ్ కుష్నర్ వచ్చేవారం ఇజ్రాయెల్ దేశంలో పర్యటించనున్నారు.

0: ఇక రష్యా యుక్రెయిన్ యుద్దానికి ముగింపు పలికేందుకు అమెరికా దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ తక్షణ కాల్పులు విరమణపై మాత్రం ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. నల్ల సముద్రంలో అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను రష్యా నిన్న తిరస్కరించింది. మాస్కో నగరానికి అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జార్జ్ కుష్నర్ వెళ్లే అవకాశంపై చర్చ జరుగుతుండగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అమెరికా ప్రతినిధులతో చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సంకేతమిచ్చారు. ఓవైపు ఈ దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ యుక్రెయిన్ రష్యా దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. యుక్రెయిన్ సరిహద్దుకు దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కీలక రిఫైనరీపై దాడులు చేశామని యుక్రెయిన్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో రష్యాలోని బాష్కొర్తోస్తాన్ రిపబ్లిక్ లో ఉన్న గ్యాస్ప్రోమ్, నెఫ్తుకిమ్, సలావత్ చమురు శుద్ది పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు ధ్వంసమయ్యాయని యుక్రెయిన్ సైన్యం పేర్కొంది. రష్యాలోని అతిపెద్ద రిఫైనరీల్లో ఇదొకటని, ఏటా దాదాపు 7.4 కోట్ల బ్యారెల్స్ చమురును ఇది శుద్ది చేస్తోందని సైన్యం వెల్లడించింది. రష్యా సైతం యుక్రెయిన్పై బాలిస్టిక్ క్షిపణులు, జెట్ డ్రోన్లు, గ్లైడ్ బాంబులతో ప్రతిదాడులు చేస్తోంది. బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు యుక్రెయిన్ వ్యాప్తంగా 133 డ్రోన్స్తో జరిపిన దాడుల్లో 4 మరణించగా మరో 8 గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2028లో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. అయితే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు ఇష్టమున్నప్పటికీ అమెరికా రాజ్యాంగంలోని కఠినమైన చట్టాలు అందుకు అనుమతించవని ఆయన స్పష్టం చేశారు. మేరీల్యాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద ఆయన మంగళవారం పాత్రికేయులతో మాట్లాడుతూ, తమ రాజకీయ మద్దతుదారుల నుండి మూడోసారి కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలనే డిమాండ్లు నిరంతరం వస్తూనే ఉన్నాయని, అయితే అమెరికా రాజ్యాంగంలోని కఠినమైన చట్టాల కారణంగా దానికి అవకాశం లేదని చెప్పారు.
1: Everybody asks me that question, and you know that the law is very strong on that. I'd love to run, but the law is very strong. I get asked by every, well, even tonight they're screaming at the event, 2028. Now everybody wants me to do it, but the law is very strong.
0: అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లకు మించి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాకూడదు. డొనాల్డ్ ట్రంప్ గతంలో 2016 ఎన్నికల్లో గెలిచి 2017లో అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. 2020 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 2024 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి రెండోసారి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరు కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ అధ్యక్షతను జరిగే అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇరాన్ అధ్యక్షుడు సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఇక బ్రిక్స్ కూటమిలో 2024లో ఇరాన్తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ దేశాలు చేరాయి. గతేడాది ఇండోనేషియా కూడా చేరింది. దీంతో ప్రస్తుతం పూర్తిస్థాయి సభ్యదేశాల సంఖ్య 11 పెరిగింది. తైవాన్ హాన్ కువాంగ్ పేరిట ఆ దేశ జాతీయ రక్షణ విన్యాసాలు నిర్వహించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ సైనిక విన్యాసాలను చైనా రక్షణ మంత్రిత్వ శాఖ వృధా ప్రదర్శనగా అభివర్ణించింది. చైనా నుంచి ఎదురయ్యే సైబర్ కమ్యూనికేషన్ ముప్పులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్ బ్లాక్అవుట్ పరిస్థితిని అనుకరించే విన్యాసాన్ని తైవాన్ నిర్వహించింది. సముద్రగర్భ కేబుళ్లకు నష్టం కలిగితే సమాచార వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనే అంశాన్ని ఈ విన్యాసంలో పరీక్షించారు. అయితే తైవాన్పై చైనా సైనిక ఒత్తిడి పెరుగుతోందని అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపాలో ఈ వారం భారీ కారు చిచ్చులు అనేక దేశాలను ప్రభావితం చేశాయి. క్రొయేషియాలోని ఓమిష్ ప్రాంతంలో అగ్నికీలలు ఇళ్లకు, పర్యాటక ప్రాంతాలకు చేరడంతో సుమారు 1200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక గ్రీసులోనూ మంటల కారణంగా ప్రజలను సముద్ర మార్గంలో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా పలు దేశాల్లో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం కారణంగా అడవులు అత్యంత మండే పరిస్థితిలోకి చేరాయని అధికారులు చెబుతున్నారు. ఇక జపాన్ దేశంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. టోక్యో సమీపంలోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో రికార్డు స్థాయి వర్షపాతం కారణంగా వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రవాణా వ్యవస్థలు ఆ దేశంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వర్షాల ధాటికి పలుచోట్ల ప్రాణ నష్టం కూడా నమోదైంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో తక్కువ వ్యవధిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఘటనలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆఫ్రికా దేశమైన జింబాబ్వేలోని కరిబా సరస్సులో దాదాపు 120 మందితో ప్రయాణిస్తున్న ఫెరీబోట్ బుధవారం మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందారని, మరో 27 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఆ పడవలో 114 మంది ప్రయాణికులు, 5 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ఈ ప్రమాదంలో 77 మంది ప్రాణాలతో బయటపడి సరస్సులోని ఒక చిన్న ద్వీపానికి చేరుకోగా వారిని తీసుకొచ్చేందుకు బోట్లను పంపించారు. జింబాబ్వే, జాంబియా దేశాల సరిహద్దులో ఉన్న

0: ప్రతిభా సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు. ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రజలు కరీబా పట్టణానికి చేరుకోవడానికి ఈ ఫెర్రీని ఉపయోగిస్తారు. ఇక మరో దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి మరింత విస్తరించింది. ఆ వ్యాధి ఇప్పుడు ఆరో ప్రావిన్స్ కు చేరడంతో పొరుగున ఉన్న దక్షిణ సూడాన్ కు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వ్యాప్తి ఆ దేశ చరిత్రలో అత్యంత తీవ్రమైన ఎబోలా వ్యాప్తిగా మారే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఆగస్టు మధ్యనాటికి వేలాది కేసులు నమోదయ్యాయని, 2000కు పైగా మరణాలు సంభవించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు, ఆరోగ్య సిబ్బందికి భద్రత, వైద్య వనరుల కొరత ప్రధాన సవాళ్లుగా మారాయి. సూడాన్ దేశంలో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. బ్లూ నైల్ రాష్ట్రంలోని కుర్ముక్ ప్రాంతంలో ఆర్ఎస్ఎఫ్ దళాలు ఇథియోపియా సరిహద్దుకు సమీపంలోకి ఇటీవల చేరుకున్నాయి. ఈ పోరాటం కారణంగా ఇప్పటికే ఆ దేశంలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆహారం, వైద్యం, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. సూడాన్ సంక్షోభం ఆఫ్రికాలో అతిపెద్ద మానవతా సంక్షోభాల్లో ఒకటిగా కొనసాగుతోంది. భారత్ పొరుగుదేశాలకు సంబంధించి కొన్ని సమకాలీన అంశాలపై నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ స్పష్టతనిచ్చారు. అందులో ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన నిరసనల అణచివేతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. అక్కడి ప్రజలపై జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ను బాధ్యుణ్ణి చేయాలని జైస్వాల్ కోరారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను సరిహద్దు ఉగ్రవాదానికి ఉపయోగించడంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నార్వే విదేశాంగ మంత్రి పాకిస్తాన్లో ప్రాంతీయ అంశాలపై చర్చించిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలకు జైస్వాల్ స్పందిస్తూ,
1: regarding the comment that was made by the Norwegian foreign minister, let me say that the whole of Jammu Kashmir and Ladakh are integral and inalienable part of India. The issue that should concern the international community are the atrocities currently being perpetrated in the illegal Pakistan occupied Kashmir and the use of Pakistan occupied Kashmir for cross border terrorism.
0: ఇక సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై కూడా జైష్వాల్ స్పందించారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన తెలియజేశారు. 2025 ఏప్రిల్లో పెహల్గాం ఉగ్రదాడి అనంతరం భారతీయ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇక బంగ్లాదేశ్ అదనపు డీజిల్ సరఫరా కోరిన విషయాన్ని కూడా భారత్ పరిశీలిస్తోందని రణధీర్ జైష్వాల్ చెప్పారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య డీజిల్ సరఫరా ఒప్పందం కొనసాగుతోందని, అదనపు సరఫరాపై నిర్ణయం తీసుకునేటప్పుడు భారత దేశీయ అవసరాలు, రిఫైనింగ్ సామర్థ్యం, దేశంలో డీజిల్ లభ్యతను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చమురు సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలిస్తున్నామని చేసిన వ్యాఖ్యలకు రణధీర్ జైష్వాల్ వివరణిస్తూ,
1: On with Russia we have a multifaceted cooperation of which connectivity is an important part and we have discussions with them on this particular issues as well, I mean the issue of connectivity as well. When we talk about economic relationship, trading engagement, commercial engagement and other related matters, so this is something that is ongoing.
0: ఇక భారత పార్లమెంట్లో ఇటీవల ప్రవేశపెట్టిన ఎఫ్సీఆర్ఏ బిల్లుపై పలు దేశాల ప్రభావం ఉందని వస్తున్న తప్పుడు వార్తలపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు.
1: Matters concerning India are our own. And let me reiterate again that legislative matters concerning India are our own internal matters on which the Parliament of India is there to decide and only Parliament of India is there to decide. I would also urge you that you should disregard mischievous and misleading reports on this particular issue.

0: మీరింతవరకు వసుదైక కుటుంబం విన్నారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ. ఈనాటి మధురిమ కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సంగ్రామం, త్యాగాల చరితం, వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు.

0: రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. గలగలపారే నదులతో సస్యశ్యామలమై మలయ మారుతముల చల్లని గాలులతో తెల్లని వెన్నెల రాత్రుల్లో వికసించిన పువ్వులు పచ్చని చెట్ల శోభతో స్వచ్ఛమైన స్వేచ్ఛాయుతమైన జీవనాన్ని మనకొసగి సదా మనల్ని తన చల్లని చూపులతో కాచే మన భరతమాతకు ప్రణమిల్లుతూ నేటి మన 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈనాటి మధురిమ కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఈ స్వాతంత్ర దినోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకునే రోజు. వారి త్యాగాలను స్మరిస్తూ వారి పోరాట స్ఫూర్తితో దేశాన్ని ప్రగతి దారులు నడిపించడం కోసం పాటుపడతాం అని త్రివర్ణ పతాకం సాక్షిగా ప్రతిజ్ఞ చేసే రోజు.

మన త్రివర్ణ పతాకం ఎగిరేది గాలితో కాదు, దేశం కోసం అసూలు బాసిన మహనీయుల బలిదానాలతో అని మనమందరం గుర్తుపెట్టుకోవాలి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, సహనం, సౌభ్రాతృత్వం, త్యాగనిరతితో వేదభూమిగా, జ్ఞానవారధిగా, సంస్కృతి సంప్రదాయాల సారథిగా భాసిలిన మన భారతావని అనాదిగా పాడి పంటలతో, పసిడి రాసులతో కళకళలాడే సుసంపన్నమైన దేశంగా వెలుగొందింది. అందుకే అందరి చూపు మన దేశం మీదే. పర్షియన్లు, గ్రీకులు, పోర్చుగీసులు మొదలైన ఎంతోమంది విదేశీయులు దండయాత్ర చేసి విలువైన మన సంపదల్ని కొల్లగొట్టుకుని వెళ్లారు. ఆఖరికి తెల్లదొరలు వచ్చారు. చల్లగా వ్యాపారం పేరుతో మన దేశంలో ప్రవేశించి మెల్లగా విభజించి పాలించు అనే ధోరణితో ఇక్కడే స్థిరపడి మన మధ్యే అంతఃకలహాలను సృష్టించి దాదాపు 200 సంవత్సరాలు నిరంకుశంగా పరిపాలించారు. ఎందరో దేశభక్తులు వారిని మన దేశం నుంచి తరిమి కొట్టడానికి, భరతమాతని దాస్య శృంఖలాల నుంచి విడిపించడానికి ఎన్నో ఉద్యమాలు చేశారు.

1857లో జరిగిన భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం పరాయి పాలనపై పూరించిన ప్రథమ సమర శంఖారావం. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ నిరంకుశత్వానికి, దోపిడీకి వ్యతిరేకంగా భరతఖండం నలుమూలల నుంచి ఉవ్వెత్తున ఎగసిన విప్లవ జ్వాల అది.

దీనిని బ్రిటిష్ చరిత్రకారులు సిపాయిల తిరుగుబాటుగా అభివర్ణించినప్పటికీ మహోన్నత జాతీయ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ దీనిని ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని సగర్వంగా ప్రకటించారు.

బ్రిటిష్ వారి శతాబ్ద కాలపు అణచివేత, ఆర్థిక దోపిడీ ఈ మహోద్యమానికి పునాది వేశాయి. ఈ విప్లవానికి దారితీసిన ఇతర కారణాలు ఉన్నాయి. లార్డ్ డలోసీ ప్రవేశపెట్టిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా వారసుల్లేని స్వదేశీ సంస్థానాలను బ్రిటిష్ వారు బలవంతంగా ఆక్రమించుకున్నారు. ఇది ఝాన్సీ, సతారా, నాగ్పూర్ వంటి పాలకుల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది. చేతి వృత్తుల నాశనం, రైతులపై మితిమీరిన పన్నుల భారం దేశాన్ని దారిద్ర్యంలోకి నెట్టాయి. వీటికి తోడు సైన్యంలో ప్రవేశపెట్టిన కొత్త రకం తుపాకులు, వాటి తూటాలు మన భారతీయుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి.

1950 మార్చి 29 బారక్పూర్ సైనిక స్థావరంలో మంగళ్ పాండే ఈ తూటాలను వాడనని నిరాకరిస్తూ బ్రిటిష్ అధికారిపై కాల్పులు జరిపారు. ఆ ధైర్యమే దేశవ్యాప్త విప్లవానికి నాంది పలికింది. ఏప్రిల్ 8 మంగళ్ పాండేను బ్రిటిషర్లు ఉరితీశారు. కానీ ఆయన రగిల్చిన విప్లవాగ్ని మే 10 మీరట్ సైనిక స్థావరంలో దావానలమై ఎగసింది. మీరట్ నుంచి ఢిల్లీకి చేరిన విప్లవకారులు మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించి పోరాటం కొనసాగించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మహోన్నత నాయకులు ఈ ఉద్యమాన్ని నడిపించారు. వారిలో ముఖ్యురాలు ఝాన్సీ లక్ష్మీబాయి, నా రాజ్యాన్ని ఇవ్వను అని గర్జిస్తూ దత్తపుత్రుణ్ణి వీపున కట్టుకుని రణరంగంలో వీరవిహారం చేసిన వీర నారి. ఆమె శౌర్యం శత్రువులకు గుబులు పుట్టించింది. లక్ష్మీబాయి మహిళల్ని కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణ ఇచ్చింది. ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారే. దేశవ్యాప్తంగా కదం తొక్కిన వీరులు ప్రథమ స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించారు. గెరిల్లా యుద్ధతంత్రం బాగా తెలిసిన తాంతియా తోపే లక్ష్మీబాయికి అండగా నిలిచి బ్రిటిష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. కానీ 1858 గ్వాలియర్ యుద్ధ సమయంలో ఆమె వీరమరణం పొందింది. ఆమెకున్న ధైర్యము, పరాక్రమము, ఆమె చేసిన త్యాగాలు ఆమెను స్వాతంత్ర పోరాటంలో ఒక ప్రసిద్ధ వ్యక్తిగా నిలిపాయి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇక నానాసాహెబ్ కాన్పూర్ వేదికగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేశారు. బేగం హజ్రత్ మహల్ లక్నో అంటే అవధ్ ప్రాంతంలో బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన మరో వీరనారి కున్వర్ సింగ్ బీహార్కు చెందిన 80 ఏళ్ల వృద్ధ సింహం. జగదీష్పూర్ వేదికగా బ్రిటిష్ సైన్యంతో పోరాడి అసూలు బాశారు. హోరాహోరి యుద్ధంలో వీరమరణం పొందిన ఝాన్సీ లక్ష్మీబాయ్ మహిళలతో కూడిన ప్రత్యేక సైనిక విభాగాన్ని ఏర్పాటు చేసి వారికి యుద్ధ శిక్షణ ఇప్పించి అవధ్ విప్లవ జ్వాలగా వెలిగిన బేగం హజ్రత్ మహల్తో పాటు మరికొందరు వీర నారీమణులు ఈ సంగ్రామంలో యుద్ధభేరి మ్రోగించారు. మధ్యప్రదేశ్లోని రామ్గఢ్ సంస్థానపు రాణి అవంతీబాయ్, ఆమె భర్త విక్రమాదిత్య సింగ్ మానసిక అస్వస్థతకు గురైనప్పుడు బ్రిటిష్ వారు రామ్గఢ్పై కోర్ట్ ఆఫ్ వార్డ్స్ విధించి రాజ్యాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. తెల్లదొరల ఆజ్ఞలను ధిక్కరించి పొరుగున ఉన్న పాలకుల్ని ఏకం చేసి 4000 మందితో సైన్యాన్ని నిర్మించి ఖేరీ సమీపంలో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ సైన్యాన్ని ఓడించి రాజ్యం నుంచి ఆమె పారద్రోలారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు భారీ సైన్యంతో రామ్గఢ్ను మళ్లీ ముట్టడించగా

దట్టమైన దేహారీ అడవుల్లో ఉండి గెరిల్లా పోరాటం చేశారు. శత్రువులకు చిక్కి బందీ కావడం ఇష్టం లేక తన స్వహస్తాలతో కత్తిని గుండెల్లో గుచ్చుకుని మాతృభూమి ఒడిలో అమరురాలయ్యారు. ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలోని మహిళా విభాగమైన దుర్గాదళ్కు నాయకత్వం వహించిన మరో వీరనారి ఝల్కారీబాయి. బ్రిటిష్ సైన్యం ఝాన్సీ కోటను ముట్టడించినప్పుడు రాణి లక్ష్మీబాయి సురక్షితంగా కోట దాటి వెళ్లేందుకు వీలుగా ఝల్కారీబాయి స్వయంగా రాణిలా వస్త్రాలు ధరించి గుర్రమెక్కి బ్రిటిష్ సైన్యాన్ని తప్పుదోవ పట్టించారు. కోట రక్షణ కోసం ప్రాణాలర్పించి చరిత్రలో నిలిచిపోయారు. ఇక లక్నోలో బేగం హజరత్ మహల్ సైన్యంలో పనిచేసిన అత్యంత సాహసవంతురాలైన మహిళ ఉదాదేవి. 1857 నవంబర్లో లక్నోలోని సికందర్బాగ్ వద్ద బ్రిటిష్ సైన్యానికి భారత విప్లవకారులకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. మగవేషం ధరించి తుపాకీ పట్టుకుని ఒక పెద్ద రావి చెట్టు పైకెక్కి కిందకు వస్తున్న బ్రిటిష్ సైనికుల్ని అచంచల గురితో ఒక్కొక్కరిగా కాల్చి చంపారు. దాదాపు 36 మంది బ్రిటిష్ సైనికుల్ని ఒంటరిగా చంపిన తర్వాత వారు చెట్టుపైకి కాల్పులు జరపడంతో ఆమె వీరమరణం పొందారు. భారత నారీమణుల శౌర్యాన్ని తలుచుకుంటూ ఒక కవి రాసిన ఈ పంక్తులు ఈ సందర్భంలో మనం తప్పక గుర్తు చేసుకోవాలి. భారతీయ నారీమణుల వీరచరిత వింటేనే రక్తం ఉరకలేను కదం తొక్కి, కత్తులు పట్టిన చేతులతోనే కన్నీళ్లు తుడిచి దేశ రక్షణకై ప్రాణాలర్పించిన ధన్య చరితలు వారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: పద్దెనిమిది వందల 1857 సంగ్రామ ప్రభావం ఆంధ్రదేశంపై కూడా బలంగా పడింది. కడప, కర్నూలు, విశాఖపట్నం, హైదరాబాద్ మొదలైన ప్రాంతాల్లో తిరుగుబాట్లు జరిగాయి. మొదటి స్వాతంత్ర పోరాటం దేశవ్యాప్తంగా సాగినా సరైన కేంద్ర నాయకత్వం లేకపోవడం, ఆధునిక ఆయుధాల కొరత మరియు కొందరు స్వదేశీ పాలకులు బ్రిటిష్ వారికి సహకరించడం వల్ల విప్లవం అణచివేయబడింది. అయినప్పటికీ ఈ సంగ్రామం భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు చరమగీతం పాడింది. భారత పాలన నేరుగా బ్రిటన్ రాణి చేతుల్లోకి వెళ్ళింది. 1857 సంగ్రామం తర్వాతి తరాల పోరాటానికి దిక్సూచిగా నిలిచింది. ఈ పోరాట స్ఫూర్తితోనే తర్వాత తరంలో ఎందరో నాయకులు స్వాతంత్ర సాధన వైపు అడుగులు వేశారు. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రైశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిహి. సముద్రానికి ఉత్తరాన, హిమాలయాలకు దక్షిణాన ఉన్న పవిత్ర భూమే భారతదేశం. ఇక్కడ నివసించే వారంతా భరతమాత బిడ్డలు అని దీని అర్థం. భారతదేశ వ్యాప్తంగా భిన్న సిద్ధాంతాలు, భిన్న మార్గాల ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేసిన మహోన్నత దేశభక్తుల త్యాగాలను మరొకసారి స్మరించుకుందాం. బానిసత్వం వద్దు, మరణమే ముద్దు అంటూ మెరుపు దాడులతో చెలరేగిన రాణా ప్రతాప్ సాహసం, ఉగ్గుపాలతోనే దేశభక్తిని నరనరాన నింపుకుని మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ శౌర్య పరాక్రమాలు, నేల మాది నీరు మాది మీకు కప్పం ఎందుకు కట్టాలి అని ఎదురు నిలిచిన కట్టబొమ్మన, నారీశక్తికి నిలువెత్తు రూపంగా చరిత్రకెక్కిన వీరవనిత రాణి చెన్నమ్మ వంటి మొదటి స్వాతంత్ర సమరవీరుల స్ఫూర్తితో సత్యమేవ జయతే అని బోధించిన మదన్మోహన్ మాలవ్య, రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే, స్వరాజ్యం నా జన్మహక్కు అని గర్జించిన తిలక్, సైమన్ గోబ్యాక్ అని లాఠీ దెబ్బలు తిని ఉద్యమాన్ని ముందుకు నడిపించిన లాలా లజపతిరాయ్,

జనగణమన నిదానంతో జాతిని జాగృతం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్, సారే జహాసే అచ్చాని కీర్తించిన మొహమ్మద్ ఇక్బాల్ సత్యము అహింస ఆయుధాలుగా శాంతి పథంలో తాను నడిచి జాతిని నడిపించిన గాంధీజీ, ఆజాద్ హింద్ సైన్యం తయారు చేసి జైహింద్ అంటూ కదం తొక్కిన నేతాజీ, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు, స్వేచ్ఛ నా పేరు, స్వేచ్ఛగానే మరణిస్తాను అని శత్రువుకి చిక్కక స్వచ్ఛందంగా అమరుడైన చంద్రశేఖర్ ఆజాద్, నూనూగు మీసాల పసివయసులో జలియన్ వాలాబాగ్ దురంతాన్ని కళ్లారా చూసి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసి సాధించిన ఉద్ధమ్ సింగ్, విల్లమ్మలతో విరుచుకుపడిన మన్యం వీరుడు అల్లూరి, మాకొద్దీ తెల్లదరతనము అని

నారాయణ గుండుకెదురుగా గుండె నిలిపిన ఆంధ్రకేసరి టంగుటూరి పూర్ణ స్వరాజ్ అని ప్రకటించిన నెహ్రూజీ, జై జవాన్ జై కిసాన్ అని ఎలుగెత్తిన శాస్త్రీజీ, సమైక్య భారత రథసారథి సర్దార్ వల్లభభాయి పటేల్, ఇలా ఎందరెందరో మహనీయ యోధుల పోరాట గాథలు, త్యాగాల చరితల ఫలితమే నేడు మనం అనుభవించే ఈ స్వాతంత్రం. ఏమిచ్చినా వారి రుణం మనం తీర్చుకోలేం. అందుకే వారి త్యాగాలు వృధా పోకుండా వారి త్యాగాలకు ప్రతీకగా ఎగిరే ఈ మువ్వనెల కేతన ఛాయలలో నవచేతనం నింపుకుని నిరంతరము దేశమాత స్వేచ్ఛని కాపాడే బాధ్యత కర్తవ్యం మన అందరిది అని మనం గుర్తుంచుకోవాలి. 1857 సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమై బెంగాల్ విభజన, జలియన్వాలాబాగ్ దుర్ఘటన, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విటిండియా మొదలైన స్ఫూర్తిదాయక ఉద్యమాల్లో ఒక్కరు వందలుగా, వందలు వేలుగా, వేలు లక్షలుగా సంఘటితమై స్వాతంత్ర సమరంలోకి దూకి నిస్వార్థంగా ధనమాన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. అయితే వీరందరికన్నా ముందే, అంటే 1857 పూర్వమే స్వాతంత్ర పోరు సాగించిన దేశభక్తులు ఉన్నారు. వారిలో కేరళ సింహంగా ప్రసిద్ధి చెందిన పళసి రాజా ముఖ్యులు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలకులకు వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన తొలి తిరుగుబాట్లలో ఆయన పోరాటం అత్యంత అరుదైనది. బ్రిటిష్ పాలకులు స్థానిక రైతులపై విధించిన అన్యాయమైన భారమైన పన్నులను తన సమకాలీకుడు వీరపాండ్య కట్టబొమ్మన మాదిరిగానే ఈయన తీవ్రంగా వ్యతిరేకించారు. తన ప్రజల సంక్షేమం కోసం బ్రిటిష్ వారితో రాజీలేని పోరాటం ప్రారంభించారు. వైనాడ్ అడవులన్నీ తన ప్రధాన స్థావరంగా మార్చుకుని అక్కడి గిరిజనులను, స్థానిక ప్రజలను ఏకం చేసి ఆయన సాగించిన గెరిల్లా యుద్ధం బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించింది. సుమారు దశాబ్ద కాలం పాటు బ్రిటిష్ సైన్యానికి నిద్ర లేకుండా చేసిన ఈ వీరయోధుడు 1855 నవంబర్ 30 బ్రిటిష్ వారితో జరిగిన హోరాహోరీ పోరాటంలో వీరమరణం పొందాడు. తుది శ్వాస విడిచే వరకు ఆయన పరాయి పాలకుల ముందు తలవంచలేదు. పళసి రాజా చూపిన దేశభక్తి, ధైర్యం నేటికీ భారతదేశ చరిత్రలో అజరామరంగా నిలిచిపోయాయి. ఇక సిపాయిల తిరుగుబాటు కంటే ఒక దశాబ్దం ముందే బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ నిరంకుశత్వాన్ని ఎదిరించి తెలుగు నేలపై విప్లవ శంఖారావం పూరించిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ పాలన పునాదులను కదిలించిన ఈ రేనాటి సూర్యుడు ఈస్టిండియా కంపెనీ ఇక్కడ రైతులపై, పాలెగాళ్లపై కఠినమైన పన్ను విధానాలను అమలు చేస్తూ, వారి సంప్రదాయ హక్కుల్ని కాలరాస్తూ, పంటలను దోచుకుంటూ, ప్రజలను దరిద్రంలోకి నెడుతున్న అకృత్యాలను సహించలేకపోయారు. బ్రిటిష్ వారికి నేరుగా పన్నులు కట్టేందుకు ఆయన నిరాకరించారు. 1846 జూన్ 10 కోయిలకుంట్ల ఖజానాపై దాడి చేసి నిధులు స్వాధీనం చేసుకోవడంతో నరసింహారెడ్డి సాయుధ పోరాటం అధికారికంగా ప్రారంభమైంది. తన సేనాధిపతి వద్దెఓబన సహాయంతో దాదాపు 5,000 మంది స్థానిక రైతులు ప్రజలను ఏకం చేసి పెద్ద సైన్యాన్ని నిర్మించారు. 1846 జూలై 23 గిద్దలూరు సమీపంలో బ్రిటిష్ సైన్యంతో జరిగిన హోరాహోరీ యుద్ధంలో నరసింహారెడ్డి తన సైన్యంతో తెల్లదొరల్ని మట్టి కరిపించి అఖండ విజయాన్ని సాధించారు. ఆయన్ని నేరుగా పట్టుకోలేకపోయిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన తలపై భారీ బహుమతి ప్రకటించి కడపలో ఆయన కుటుంబాన్ని బందీలుగా చేసింది. చివరికి కొందరు దేశద్రోహులు ఇచ్చిన సమాచారం ఆధారంగా 1846 అక్టోబర్ 6 అర్ధరాత్రి వేళ బ్రిటిష్ సైన్యం ఆయన్ని చుట్టుముట్టి అరెస్టు చేసి నరసింహారెడ్డిపై రాజద్రోహం, హత్య నేపాలు మోపి మరణశిక్ష విధించారు. 1847 ఫిబ్రవరి 22 ఉదయం 7 గంటలకు కోయిలకుంట్ల వద్ద వేలాది మంది ప్రజల సమక్షంలో ఆయన్ని బహిరంగంగా ఉరితీశారు. అంతటితో ఆగని బ్రిటిష్ క్రూరత్వం, ప్రజల్లో భయం పుట్టించడానికి, మరెవ్వరూ తిరుగుబాటు చేయకుండా ఉండడానికి ఆయన తలను ఒక కోటగోడపై పంజరంలో ఉంచి 30 ఏళ్ల పాటు వేలాడదీశారు. తెలుగు నేలపై స్వాతంత్ర కాంక్షకు తొలిబీజం వేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగం అజరామరం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇలా ఎందరో అమరవీరుల సుదీర్ఘ పోరాటాలతో 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. శతాబ్దాల బానిసత్వ బంధనాలను తెంచుకుని 1947 ఆగస్టు 15 తేదీన అర్ధరాత్రి చీకట్లను చీల్చుకుని భరతమాత అఖండ తేజోమయ జ్యోతిగా స్వతంత్ర భారతిగా ఉదయించింది. కోట్లాది భారతీయుల స్వాతంత్ర కాంక్షకు, త్యాగాలకు, ఐక్యతకు ప్రతీకగా పింగళి వెంకయ్య గారు రూపొందించిన త్రివర్ణ పతాకం స్వేచ్ఛగా భారత గగనాన రెపరెపలాడుతూ ఎగిరింది. ఎందరో వీరుల త్యాగ ఫలంగా గగనతలంలో సగర్వంగా స్వేచ్ఛగా ఎగిరే జెండా మన దేశ స్వాభిమానానికి సంకేతం. చంద్రమండలంపై పాదం మోంపిన, ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన, యుద్ధరంగంలో కదం తొక్కి విజేతలైన సందర్భం ఏదైనా మన స్వేచ్ఛ, అస్తిత్వం, ప్రతిష్టలను చాటే స్వాభిమాన గీతిక పాడందే సంబరం అనిపించుకోదు. జాతీయ జెండా అంబరాన ఎగరిందే ఆ విజయాలకు విలువలేదు. దేశ గౌరవ ప్రతీక అయిన మన త్రివర్ణ పతాకం చూస్తేనే దేశభక్తి ఉప్పొంగుతుంది. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ, ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుణ్ణి అన్న అథర్వణ వేదంలోని పృథ్వీ సూక్తం స్వాక్యసారం 1875 బంకించంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల్లోని వందే మాతర గీతం. స్వాతంత్రోద్యమ కాలంలో కోట్లాది దేశవాసుల్ని విభేదాలకు అతీతంగా ఏకం చేసి కరుడు కట్టిన తెల్లదొరల గుండెల్లో శతజ్ఞులను పేల్చి దేశభక్తి అనే అగ్ని కణమై సమరాగ్నిని రగిలించింది. ఫిరంగి గుండ్లకు, కొరడా దెబ్బలకు, కఠిన కారాగార శిక్షలకు భయపడక ఉరికొయ్యలకు వేలాడే సాహసం, నవ్వుతూ సర్వస్వాన్ని ధారపోయగల త్యాగంతో పాటు ఆత్మస్థైర్యాన్ని వారికి అందించింది. విద్వేషం రగిలించి విభజించి పాలించే విదేశీ పాలకులకి వణుకు పుట్టేలా రణభేరి మ్రోగించి భూనభోంతరాలు దద్దరిల్లిపోయేలా చేసింది. అధికార గర్వంతో తమకు ఎదురేలేదని భావించి ఆదమరిచి నిద్రపోతున్న ఆంగ్లేయులను ఉలిక్కి పడేలా చేసి కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ గీతం ఓ శరాఘాతం. వందే మాతరం అంటూ జయగానం చేస్తూ నేలకొరిగిన లక్షలాది భరతపుత్రులకి ఈ గీతం ప్రేరణాస్రోతస్సు అయింది. అణువంతా నినాదం బీజంలా మొలకెత్తి మహావృక్షమై శత సహస్ర శాఖోపశాఖలుగా దేశమంతా వ్యాపించింది. సమస్త భారత జాతిని జడత్వం నుంచి జాగృత దిశగా మరల్చి భారతీయుల్లో ఐక్యతాభావాన్ని చిగురింపచేసింది. ప్రతి భారతీయుని పెదవులపై స్వరాజ్య గానమై నర్తనమాడింది. దేశవాసుల హృదయాంతరాళం నుండి వెలువడిన ఈ స్వతంత్ర సాధనా యజ్ఞ తారక మంత్రం ప్రజల భావోద్వేగాలను మేలుకొలిపి సమస్త భారత జాతి గుండె చప్పుడుగా మారింది. పదం పదం కలిసి పాడటమే కాదు, కదం కదం కలిపి దేశమాత పట్ల భక్తి, కర్తవ్యం, ప్రేమ నరనరాల్లో విద్యుత్తులాగా ప్రవహింపచేసే

దివ్యమైన నినాదమైంది. వందలాది సంవత్సరాలుగా బానిసత్వ అంధకారంతో నిరాశతో మగ్గుతున్న జాతికి దొరికిన వెలుగు రేఖగా, స్వాతంత్ర సముపార్జనకి వ్యూహరచనగా, 3 దశాబ్దాల తర్వాత సమస్త భారతీయులకు శ్వాసగా మారి, దాదాపు 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పరిపాలన కింద మగినటువంటి మన భారతదేశాన్ని 1947 ఆగస్టు 15న సర్వ స్వతంత్ర దేశంగా అవతరించడంలో ముఖ్య పాత్ర వహించింది వందేమాతర గీతం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: స్వాతంత్రం సిద్ధించిన అనంతరం కూడా నేటికి ఏనాటికి శాశ్వతంగా దేశవాసుల మనోఫలకంపై చెరగని ముద్రగా అజరామర గీతంగా మన జాతీయ గేయమై నిలిచిపోయింది వందేమాతరం. లక్షలాది జాతీయ వీరులకు రణ నినాదమై దేశ స్వాతంత్రానికి మూల మంత్రమై నిలిచిన ఈ గీతం తొలిసారిగా 1875 ప్రచురితమై 2025 నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ఆ గీత స్ఫూర్తిని, స్వాతంత్రోద్యమంలో దాని పాత్రను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలన్నదే భారత ప్రభుత్వ లక్ష్యం. అందుకే నేటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 150 ఏళ్ల వందేమాతర శోభతో వినూత్న రీతిలో నిర్వహించబడ్డాయి. అలనాటి స్వాతంత్ర సిద్ధికి స్ఫూర్తి, నేటి స్వయం సమృద్ధికి దీప్తిగా నిలిచిన వందేమాతర గీతం రాసిన బంకించంద్ర చటర్జీకి ప్రత్యేక నివాళిగా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రస్తుత వికాసాన్ని చాటి చెప్పేలా 2047 నాటికి వికసిత్ భారత్ కోసం యువశక్తి అనే ఇతివృత్తాన్ని ఈసారి ఎంచుకోవడం జరిగింది. వీర ప్రసూత ప్రసవే న దుఃఖం, యా మాతృభూమే రణరంగ మధ్యే పుత్రం చ పుత్రీం చ సమర్ప్య హృష్ట సా ధన్య ధన్య భరతస్య మాత. మాతృభూమి రక్షణ కోసం కత్తిపట్టి స్వాతంత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడి తమ అద్వితీయ శౌర్య ధైర్య సాహసాలతో తెల్ల దొరల గుండెల్లో నిద్రపోయి తమ శక్తిని, దేశభక్తిని ప్రపంచానికి చాటిన స్వాతంత్ర సమరవీరుల గాథలు, త్యాగాలు చిరస్మరణీయం. స్వాతంత్రానంతరం మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తూ నేడు ప్రగతి పథంలో సాగుతోంది. ప్రపంచంలో ఆత్మనిర్భర్ భారత్గా ఎదుగుతోంది. దేశానికి వెన్నెముక యువకులు. భాషలు వేరైనా భావం ఒకటే అని ఐక్యతారాగ ఆలపిస్తూ అమృత భాండమైన అఖండ భారత అక్షయ కీర్తిని ప్రపంచమంతగా చాటి చెప్పేలాగా యువతరం పాటుపడాలి. దేశభక్తి భావన పెంపొందించుకుని, సొంత లాభం కొంత మానుకుని, త్యాగగుణం అలవర్చుకుని, మరణమైనా మధురమే తల్లి నీ సేవలు అంటూ కంటకాల దారుల్లో ఆటంకాలు ఎన్ని ఎదురైనా అదరక బెదరక ప్రగతి పథంలో పయనిస్తూ నవభారత చరితని లిఖించాలి. అడుగు అడుగు ప్రేరణగా అందిన ప్రతి అవకాశాన్ని విజయంగా మలుచుకుని జగాలనేలే సత్తామాదని చాటుతూ మన దేశాన్ని అన్ని రంగాలలో విజయపథంలో నడిపించాలి. తరతరాల మన దేశ వైభవాన్ని, ఘనతని, గౌరవాన్ని నిలబెట్టాలి. వందేమాతర నినాదం సుస్వరనాదమై జన హృదయ గీతమై వర్ధిల్లాలి. భారత స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, నేటితరం సాధిస్తున్న విజయాలు, ప్రపంచానికి భారత్ అందిస్తున్న మానవతా సహాయం

ఇవన్నీ భరతమాత కీర్తి కిరీటంలో ఆణిముత్యాలుగా వెలుగొందాలి. 2026 నాటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వెనుక ఉన్న ప్రతి ఒక్క రక్తాక్షరాన్ని స్మరించుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములవుదాం. స్వరాజ్యానికి స్వాభిమానానికి సంకేతంగా స్వపరిపాలనకి ఊతంగా రూపుదిద్దుకున్న మన భారతావని ఉన్నతికి బద్ధులమై మన జాతీయ గీతమే వేదమంత్రంగా భరతమాత కీర్తిని సుస్వర నాదంగా నినదిద్దాం.

మీరు ఇంతవరకు మధురిమ కార్యక్రమంలో భారత స్వాతంత్ర సంగ్రామం త్యాగాల చరితం వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: state have brought left-wing extremism to an end in Odisha, creating new opportunities for development in the affected areas. In Kashmir, the Independence Day was celebrated across all 10 districts with patriotic fervor and enthusiasm. The main function was held at the iconic Bakshi Stadium, where Chief Minister Umar Abdullah unfurled the national flag and took the salute at the ceremonial parade. Addressing the gathering, the Chief Minister said the situation in Pakistan-occupied Jammu and Kashmir has made it clear that the decision taken by the ancestors of this part of Jammu and Kashmir to be with India was the correct one. In Punjab, the state-level ceremony was held at the border district of Firozpur, where Chief Minister Bhagwant Singh Mann unfurled the national flag. The national song, Vande Mataram, was played before the national anthem. President Draupadi Murmu today paid homage to the bravehearts at the National War Memorial on the occasion of 80th Independence Day. The president laid a wreath at the memorial and paid tributes to the martyrs. In men's cricket, India were 101 for 1 at lunch against hosts Sri Lanka in the first test of the two-match series at Goal International Cricket Stadium. Earlier, India won the toss and elected to bat. And that is the end of this news bulletin.
1: Akasavani, Visakhapatnam Kendram, Madhu Manjari. సినిమా పాటలు వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: మధుమంచిరిలో ముందుగా పెళ్లి చూపులు చిత్రం నుంచి అమృత వర్షిణి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ప్రేమించుకుందాన్రా చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: లంకేశ్వరుడు చిత్రం నుంచి మనో ఎస్ జానకి.

మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో 12:40 మరిన్ని చిత్రగీతాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, ఇది భారతీయ వ్యాపారాలు ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను సృష్టించిందని అన్నారు. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాలలో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. ఈ సప్తధార మొదటి శక్తి తయారీ రంగం, 2వది వ్యవసాయం ఆహార ఉత్పత్తి, 3వది సాంకేతికత ఆవిష్కరణ, 4వది గతిశక్తి, 5వది రక్షణ సామర్థ్యాలు, 6వది బ్లూ గ్రీన్ ఎకానమీ, 7వది భారత సాఫ్ట్ పవర్ అని ప్రధానమంత్రి చెప్పారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आवाहन करता हूँ. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
0: गत 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ దాదాపు 7 రెట్లు, ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. సామాన్యుల సంక్షేమం, వారి సౌకర్యాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
1: पिछले 12 वर्षों डिफेंस प्रोडक्शन करीब 4 गुना, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक

0: रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया।
1: పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇదొక విప్లవాత్మక మార్పు అని అన్నారు. కోచింగ్ తరగతుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే వేల కోట్ల రూపాయలను ఇది ఆదా చేస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు.
0: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है। डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं।
1: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల నైపుణ్యాలు, పరిశ్రమల అంచనాల మధ్య అంతరాలను తొలగించేందుకు పీఎంఐఎస్ పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇంటర్న్లతో మాట్లాడుతూ మంత్రి, పరిశ్రమల ప్రముఖులతో పాటు గ్రాడ్యుయేట్లు, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా యువత తమకు ఆసక్తి ఉన్న రంగాలలో ఇంటర్న్షిప్ అవకాశాలను పొందవచ్చని, మరిన్ని అదనపు నైపుణ్యాలను కూడా నేర్చుకోవచ్చని నిర్మలా సీతారామన్ అన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పీఎంఐఎస్ కింద 18 నుంచి 25 ఏళ్ల వయసు వారు చేరడానికి అర్హులు. ఇంటర్న్లకు ప్రతి నెల 9,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం పైలట్ దశలోని 3వ విడత కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందే మాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గాంధీజీ అహింస మార్గంలో సాధించిన మన స్వాతంత్ర పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, జవహర్లాల్ నెహ్రూ దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసకరమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సెయింట్ జార్జ్ కోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2036 నాటికి రాష్ట్రం 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉందని అన్నారు. రాష్ట్రంలోని 8 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని కాపాడే బాధ్యతతో పనిచేస్తామని చెప్పారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ భువనేశ్వర్లోని మహాత్మాగాంధీ మార్గ్లో ఈ ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒడిషాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ కృషితో వామపక్ష తీవ్రవాదం అంతమైందని, దీనివల్ల ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను, 9-10 తరగతుల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అభివృద్ధి చెందిన ఉజ్వలమైన పశ్చిమ బెంగాల్ను నిర్మించడానికి అందరూ కృషి చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి కారణమైన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, కుదీరాం బోస్, మాతంగిని హాజ్రా, ప్రీతిలతా వడ్డేదార్, బినోయ్, బాదల్, దినేష్ల త్యాగాలు స్వాతంత్ర్యం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక బాధ్యత అని మనకు నేర్పుతున్నాయని సువేందు అధికారి చెప్పారు. కశ్మీర్లోని 10 జిల్లాలలోనూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా బక్షీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్లోని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంత ప్రజల పూర్వీకులు భారత్లో ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమవుతోందని చెప్పారు. సమాఖ్య విధానం ప్రజాస్వామ్యం, సమృద్ధి, అభివృద్ధికి అత్యంత బలమైన స్తంభాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంజాబ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సరిహద్దు జిల్లా ఫిరోజ్పూర్లో రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో

0: ంగా ఈరోజు జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. జైష్వాల్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం రాహుల్ 32 పరుగులు, పడిక్కల్ 35 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉండగా శ్రీలంక 6వ స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్, ఒడిశాలలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బైతరణి, బుడబలంగా, జల్క నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల బాలాసోర్, భద్రక్ తదితర ఉత్తర జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్, శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు చలనచిత్ర గీతాలు వినబోయే ముందు వాణిజ్య ప్రకటన.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: కార్యక్రమంలో ముందుగా కొండవీటి దొంగ చిత్రం నుంచి చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

శ్రోతలు తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత రెడీ చిత్రం నుంచి కునాల్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ప్రధాన ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అత్యున్నత త్యాగానికి నిదర్శనంగా నిలిచిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందన్నారు. స్వాతంత్ర్యమే ఏకైక లక్ష్యంగా తమ జీవితాలను అంకితం చేసిన సమరయోధులందరికీ, మహాత్మాగాంధీతో పాటు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప విప్లవకారులందరికీ నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుపుతూ,
1: దేశ్ ఆజ్ ఉన్ మహాన్ సపూతో కా పుణ్య స్మరణ కర్తీ హై జిన్హోనే దేశ్ కీ ఆజాదీ కే లియే త్యాగ్ బలిదాన్ కీ పరాకాష్ఠా కీ. अपने तप त्याग और बलिदान से आजादी के एकमात्र लक्ष्य को लेकर के अपनी पूरी जिंदगी खपा दी. पूज्य बापू समेत सभी स्वातंत्र सेनानियों को बलिदान की महान परंपरा जगाने वाले महान क्रांतिकारियों को आज मैं श्रद्धापूर्वक नमन करता हूँ.
0: राष्ट्र राजधानी अमरावती लोनी नेलपाड़ पेरेड ग्राउंड्स लो రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలోని చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిస్తూ,
2: ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలం అని ఆలోచించడమే అనే నేను సంకల్పం. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే.
0: రాష్ట్రంలో శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలతో ప్రత్యేకంగా ఈరోజు సమావేశమయ్యారు. శ్రీశక్తికి సంవత్సరం, రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుండి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు శ్రీశక్తి పథకం లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించారు. అనంతరం క్యాంపు

0: కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖిలో మహిళల అభిప్రాయాలు, సూచనలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకున్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో డోలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవితల్లి బాట కార్యక్రమం కింద 2078 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పారు. ప్రపంచానికి నాయకత్వం వహించే బలమైన, సమర్థవంతమైన దేశంగా భారత్ ఎదుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
1: అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం, ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడింది, ఒక త్వరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా, ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు కుళాయి కనెక్షన్లను అందించే జల్ జీవన్ మిషన్ ఈ రోజుతో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి గృహానికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన నీరందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ పథకం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 15 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లను కల్పించారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గృహాలలో 19 కోట్ల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో గత రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ సినీ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: ఇవాళ ఆంధ్రదేశంలో సినిమాలు షూటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, లొకేషన్స్ బాగుంటాయి, వేరే ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా మన దగ్గర జరుగుతున్నాయి. రికార్డింగ్ థియేటర్లు కానీ రీ రికార్డింగ్ థియేటర్లు కానీ ఇవి ఎక్కడా కూడా మన రాష్ట్రంలో మీరు నిర్మించడం లేదు. మీకు అవకాశాలు ఇస్తాం, మీరు రండి, మీరు పెట్టుబడి పెడతా ఉంటే అవసరమైన మేరకు మీకు ల్యాండ్ పార్సిల్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని ఈ ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరంగా నిలబడాలంటే మనకు మౌలిక సదుపాయాలు కావాలి, అందులో
0: భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు 10 గంటలకు ప్రారంభమైంది. శ్రీలంకలోని గాలే నగరంలో అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి భారత్ 101 పరుగుల 1 వికెట్ నష్టపోయింది. కేఎల్ రాహుల్ 32 పరుగులు, దేవదత్ పడిక్కల్ 35 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ పర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ కార్యక్రమాన్ని మై భారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు నిర్వహిస్తున్నారు. యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన విధానం వైపు వారిని నడిపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై జీఓవి డాట్

0: ఐఎన్ వెబ్సైటుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈరోజు ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:30 దాటి 13 సెకండ్లు. కొద్ది క్షణాల్లో మహిళావాణి కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
9: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
8: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
9: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
8: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మహిళావాణి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విందాం. మరి మన తొలి కాలర్ని పలకరిద్దామా? హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, బాగున్నారా?
1: మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నాను. చెప్పండి, ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: పవిత్ర బంధంలో పాట కావాలి.
0: ఏ పాట?
1: అపూర్వమైనది మాడతాను.
0: అలాగే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: నా పేరు తెలుసారు పద్మావతి, విజయనగరం మాట్లాడుతున్నాను.
0: ఓకేనండి పద్మావతి గారు, మీరు అడిగిన పాట వేస్తున్నాం, మీరండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే.

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శుభమధ్యాహ్నం. నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు. ఇవాళ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మేడం గారు.
0: మీకు కూడా శుభాకాంక్షలు అండి. మరి చెప్పండి,
1: థ్యాంక్స్
0: ఏం పాట
1: మేడం గారు.
0: అడుగుతున్నారు?
1: అబ్బాయి గారిలో కూచింది కోయిల అమ్మ పాట ఏంటి మేడం గారు?
0: తప్పకుండానండి.
1: థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: ఓకేనండి, వినండి మరి.

0: శ్రోతలు హలో, బాగున్నారా? శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0891272744 2727288. శ్రోతలకు గమనిక, ఈ కార్యక్రమంలో మహిళా శ్రోతలు మాత్రమే పాల్గొనాలి. మరి మన తర్వాత కాలర్ని పలకరిద్దాం. హలో.
1: హలో మేడం.
0: హలో, బాగున్నారండి? మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పండి.
1: నా పేరు రాధిక అండి.
0: ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి.
0: సరే, మీకు ఏ పాట కావాలండి?
1: అదే మా దైవంలోని అణువు అణువునా.
0: ఓకేనండి, కానీ అది మానవుడు దానవుడు సినిమాలోది.
1: అదే మానవుడు దానవుడు అండి.
0: ఓకేనండి, వేస్తున్నాము, వినండి.

0: హలో,
1: హాయ్ అక్క,
0: హాయ్ అమ్మాయి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు?
1: మునవపాక నుంచి మాట్లాడుతున్నాను అక్క. నా పేరు నిరీషా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అక్క.
0: నీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలమ్మా. చెప్పు, మరి ఏ పాట విందాం అనుకుంటున్నావు?
1: ముత్యాల ముగ్గు సినిమాలోని ముత్యం అంటే సాంగ్ అక్క.
0: అలాగే, తప్పకుండా నీకు ఆ పాట వస్తుంది, వినానందించు.
1: ఓకే.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: ఏక రామలక్ష్మి అండి, జంగారెడ్డిగూడెం నుంచి అండి.
0: ఓకేనండి. రామలక్ష్మి గారు ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: మేజర్ చంద్రకాంతలు అదైతే పెద్దది అంటున్నారుగా.
0: ఓకేనండి, ఆ పాట వేయమంటారా?
1: అయ్యండి, పుణ్యభూమి నా దేశం అన్నది.
0: అలాగేనండి.
1: థ్యాంక్ యూ మేడం.

ఆలోచిస్తూ నారు పోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్యమెత్తుకులు తిని బ్రతికే నీకు శిస్తుడు కట్టాలరా? అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

మీరింతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు.

0: भारतीय दूतावासों में भी स्वतंत्रता दिवस मनाया गया। इंडोनेशिया के पूर्वी तट पर आए 7.7 तीव्रता के भूकंप में 20 लोगों की मौत और गाले में श्रीलंका के साथ पहले क्रिकेट टेस्ट में भारत ने एक विकेट पर 118 रन बनाए। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विशाखपट्टनम केंद्रम।
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారి ఈ మధ్యాహ్నం అందించిన సమాచారం ప్రకారం బాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 1 మిల్లీమీటరు. విమానాశ్రయం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. రాగల 24 గంటల్లో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటూ పలుమార్లు వర్షం కానీ లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. ఇక రాగల 5 రోజుల వరకు కోస్తాంధ్ర యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి వాతావరణ హెచ్చరిక. ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఉత్తర కోస్తాంధ్ర యానాం తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు ఆ ప్రాంతాల్లో ఎవరు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిక. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సైనిక్ మాధురి సైనిక సోదరుల కోసం హిందీ సినిమా పాటల కార్యక్రమం వింటారు. అంశం మేరా దేశ్ మేరా గౌరవ్. వ్యాఖ్యాత శ్రీమతి శిఖా శర్మ.

హిందీ సినిమా పాటలు విన్నారు. అంశం మేరా దేశ్ మేరా గౌరవ్, వ్యాఖ్యాత శ్రీమతి శిఖా శర్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 3:11. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై ఈనాటి మా మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు రెండవ ప్రసారంలో కలుసుకుందాం. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం మాధ్యమం ద్వారా వినవచ్చు. సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలో కూడా వినవచ్చు. సమయం 5 గంటలు కావస్తుంది. యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం జరుపుకున్నాం. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ

వారి ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. దేశభక్తిని పెంపొందించడం, జాతీయ జెండాపై గౌరవాన్ని చాటడం ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 9వ తేదీ నుండి 17వ తేదీ వరకు ప్రతి ఇంటిపైన, కార్యాలయం పైన జాతీయ జెండా ఎగురవేయాలనేది హర్ ఘర్ తిరంగా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ప్రజల్లో దేశభక్తిని, జాతీయ భావాలను పెంపొందించడం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం, జాతీయ ఐక్యతను చాటడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా వేడుకల్లో భాగంగా ప్రతి భారతీయుడు తమ ఇంటిపై లేదా కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రోత్సహించడం, ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రారంభించబడినది. ప్రజలు వారి ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండాతో ఉన్న సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసి డిజిటల్ ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చును.

0: ఫ్రెండ్స్, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. నిరంతర శ్రమ లేదా ప్రయత్నం ఉంటే అక్కడ దరిద్రం, కరువు లేదా లేమి ఉండవని అర్థం. కష్టపడి పనిచేసే తత్వాన్ని, పట్టుదల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఈ కృషితో నాస్తి దుర్భిక్షం. ముఖ్యమైన భావాలు, మొట్టమొదటిది శ్రమ యొక్క ఫలితం. కష్టపడేవారికి ఎప్పుడూ తగినంత ప్రతిఫలం లభిస్తుంది. అలాగే లేమి అంటే కరువు లేకుండా నివారించగలగడం. పట్టుదలతో పనిచేస్తే దరిద్రాన్ని దూరం చేసుకోవచ్చు. ఏ రంగంలోనైనా నిరంతరం కృషి చేసేవారికి ఇబ్బందులు తొలగిపోతాయనేది జీవిత సత్యం. కామన్వెల్త్ గేమ్స్ 2026 పురుషుల షాట్పుట్లో రజతం సాధించిన పారా అథ్లెట్ శుభం జుయాల్ 4 క్రితం జరిగిన బైక్ ప్రమాదం వల్ల మోకాలిపై వరకు కాలును తీయించుకున్నారు. సరిగ్గా 4 క్రితం ఆగస్టు 1 ICUలో ఉన్నారు వీరు. ఆ సమయంలో పూర్తి నిరాశతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకాన్ని గెలుచుకున్న శుభం జుయాల్ కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకున్నారు. మహిళల 60 కేజీల విభాగంలో ప్రియా గంఘాస్ కూడా బంగారు పతకం సాధించారు. మహిళల 70 కేజీల విభాగంలో ఫైనల్లో అరుంధతి చౌదరి స్వర్ణం గెలుచుకున్నారు. జూడోలో మహిళల 63 కిలోల విభాగంలో స్కైనోస్టర్ను ఓడించి ఉన్నతి శర్మ కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. భారత్ ఓవరాల్గా ఇప్పటి వరకు 11 16 8 కాంస్య పతకాలు సాధించి మెడల్స్ టాలీలో 4వ స్థానానికి దూసుకొచ్చారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పాడిన పాట విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఈశ్వర్ చిత్రం నుండి రాజేష్ ఉషా పాడిన పాట విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6

0: మరణించినా బదిలీ అయినా అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మౌనమేళను ఈ చిత్రం నుండి రమణ గోగుల ప్రియా.

0: యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సంధ్యారాగాలు, తెలుగు చిత్రగీతాల మెలోడీలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పసివాడి ప్రాణం చిత్రం నుండి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నువ్వు వస్తావని ఈ చిత్రం నుండి హరిహరన్ కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఓటర్

0: www.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మౌన పోరాటం. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నిరీక్షణ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు సంధ్యారాగాలు, తెలుగు చిత్రగీతాల మెలోడీలు విన్నారు. ఇంతటితో ఈనాటి సంధ్యారాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి వినడానికి ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం వారు ఈ సాయంత్రం 5:49 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది. గాల్లో తేమ 64%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 1 మిల్లీమీటర్గా నమోదైంది. గాల్లో తేమ 62%. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి కొన్ని వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా గుంజన్ హిందీ సాహిత్య సంచిక కార్యక్రమంలో శ్రీ గోపాల్ గారి ఆల్మస్త్ స్వీయ కథానిక వింటారు. తర్వాత ఫిట్నెస్ మంత్ర వికాసంలో స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన విషయాలు వింటారు. 7:15 కిసాన్ వాణి

0: కార్యక్రమంలో ఖరీఫ్ వరిలో ఎలుకల నివారణ అనే అంశం గురించి రాజమండ్రి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సమన్వయకర్త డాక్టర్ సిహెచ్వి నరసింహారావు గారి ప్రసంగం వింటారు. 7:45 స్వర్మాలిక సినిమా పాటలు, 8:15 దిస్ వీక్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:30 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాల తెలుగు అనువాదం వింటారు. తర్వాత దేశభక్తి గీతం వింటారు. ఈ రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో జునైన్ ఖాన్ గారి సితార్వాదన వింటారు. ఇవి ఈనాటి ప్రసారాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల వివరాలు. రేపు 6:00 పూలదండలు ఎగురవేస్తూ దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన డాక్టర్ దాసరథి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాసూరి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ మయూరకవి విరచిత సూర్య శతకం, తర్వాత సన్నతి గీతాలు వింటారు. 6:30 చింతనా కార్యక్రమంలో బైబిల్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత రెవరెండ్ ఉరం ఇజ్రాయేల్ రాజుగారు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో ప్రస్తుతం పశుపోషణలో టీకాలు, నటల నివారణ ఆవశ్యకత గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఈ మాసపు పాట వింటారు, చిన్ననాటి స్నేహితులం. ఈ మాసపు పాట రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత గారులు. 7:20 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. లేఖావళి, శ్రోతల ఉత్తరాలు, ఈమెయిల్స్, వాట్సాప్ల ద్వారా తెలియజేయు శ్రోతల అభిప్రాయ మాలిక వాట్సాప్ నెంబర్ 7461617999. మా కార్యక్రమాలపై మీ స్పందనను పోస్ట్ కార్డ్స్ aarpcvsp@gmail.com ఈమెయిల్తో పాటు 7461617999 నెంబర్కు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చు. సమాచారవాణి విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: This is Akashvani, the news read by Valsa Williams. The nation is celebrating the 80th Independence Day today. Prime Minister Narendra Modi led the celebrations at the iconic Red Fort in Delhi. The national flag was hoisted in synchronization with a 21-gun salute. For the first time, the national song Vande Mataram was rendered during the Independence Day celebrations at the Red Fort. The celebrations this year also commemorate Yuva Shakti, acknowledging the contribution of young India in building a Vikasit Bharat by 2047. Addressing the nation from the ramparts of the Red Fort, Prime Minister Modi said that for the first time since independence, Vande Mataram is echoing from the Red Fort.
4: Azadi ke baad 15 August लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है. आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं, इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है.
3: The Prime Minister said over the past 12 years, the determination and dedication of crores of citizens have helped take the country to new heights. He said 25 crore people have come out of poverty during this period. Mr. Modi said India, once counted among the fragile 5 economies, has now emerged as a major and the fastest growing economy in the world. He said India has set an ambitious goal of becoming a developed nation by 2047. On the occasion, the Prime Minister announced free online courses.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు గడిచిన 2 ఏళ్లలో 1.49 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్రమని తెలిపారు. వారి త్యాగాలకు నిజమైన నివాళి దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమేనన్నారు.

0: ప్రతి గ్రామం ప్రతి జిల్లా అభివృద్ది చెందాలని, అభివృద్ది వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతిలో ఎకనామిక్ రీజియన్లను అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: దేశాన్ని రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం, అంతా కలిసి ఐక్యంగా బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం, వికసిత్ భారత్ ను సాకారం చేద్దాం. యువతకు మా సందేశం ఒకటే, మీ కలలకు ప్రభుత్వం అండగా ఉంటుంది, మేము అవకాశాలు సృష్టిస్తాం, మీరు సద్వినియోగం చేసుకోండి, అద్భుతాలు సృష్టించండి.
0: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే తర్వాతి తరం స్వాతంత్రాన్ని కాపాడిందన్నారు. వికసిత్ భారత్ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషిస్తోందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ది పదంలో సాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. విశాఖపట్నంలో జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎగురవేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్టంలో సంక్షేమ కార్యక్రమాలకు గడిచిన రెండేళ్లలో 1.49 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని తెలిపారు. 3.04 లక్షల మందికి ప్రతి నెల 129.99 కోట్ల రూపాయల విలువైన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలుస్తూ అన్నదాత సుఖీభవ కింద 2.79 లక్షల మందికి 183.61 కోట్ల రూపాయలు బదిలీ చేశామని తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్లో ఈరోజు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా జాతీయ జెండాను ఆవిష్కరించి రైల్వే రక్షణ దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐకమత్యంతో ముందుకు సాగుతూ అభివృద్ది చెందిన సుసంపన్నమైన రైల్వే నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరారు. విశాఖపట్నంలోని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో రైల్వే జోన్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ మాట్లాడుతూ, జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,894 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. జోన్లో డంబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులకు 1.25 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్నం యార్డ్ మోడలింగ్ ప్రాజెక్టుకు 299 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బస్సులో ప్రయాణించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సులో ప్రయాణించి అనంతరం మహిళలతో సహా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. స్త్రీ శక్తి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి తేనేటి విందు ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని, ఆదాయాన్ని పొదుపు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ధవళేశ్వరంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఈరోజు ప్రారంభించారు. అనంతరం వుడ్ బ్యాంకును పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన చేతి వృత్తి కళాకారులు ప్రదర్శించిన విభిన్న కళాకృతులను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను పవన్ కళ్యాణ్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 హస్తకళాకారుల కుటుంబాలకు ప్రధాన ముడిసరుకు అయిన కలపను అందించనున్నాయి. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లకు సరిపడా కలపను త్వరలో అందుబాటులో ఉంచుతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఎందరో మహనీయులు దశాబ్దాల పాటు చేసిన పోరాటం, త్యాగాలు ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని రాష్ట్ర MSME SERP NRI సాధికారత సంబంధాల శాఖ

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో ఈరోజు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టిమేలు తలపెట్టవోయ్ అన్న మహాకవి గురజాడ అప్పారావు మాటలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డుకు కనీసం ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవడంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: महत्वपूर्णखनिजेषु सर्वकारस्य विशेषावधानं प्रकाशयन् अवदत् यत् आधुनिकप्रौद्योगिकी पूर्णतया महत्वपूर्णखनिजानामुपरि आश्रिता विद्यते। भारतं च अस्मिन् क्षेत्रे स्वस्थानं सुरक्षितं सक्रियतया कार्यं करोति। प्रधानमन्त्रिणा स्पष्टीकृतं यत् विश्वस्मिन् प्रत्येकं राष्ट्रं स्वकीयहितानां रक्षणाय प्रयतते, किन्तु दौर्भाग्येन अस्मिन् सङ्कटकाले कैश्चिद्भिः देशैः स्वप्रभुत्वप्रदर्शनार्थं संसाधनानाम् अस्त्रीकरणस्य कुत्सितं षड्यन्त्रं कृतम्।
1: दुनिया अपने पास जो कुछ भी है उसको वेपनाइज करने में लगी है। रिसोर्स का वेपनाइज, पेट्रोल, डीजल, फर्टिलाइजर, दवाइयां, टेक्नोलॉजी की चीप, इतना ही नहीं भूभाग को भी वेपनाइज किया जा रहा है। और ऐसे समय अगर हम आत्मनिर्भर के मंत्र को लेकर 10 साल सही दिशा में न चले होते तो हम कल्पना कर सकते हैं कि ऐसी चुनौतियों का मजबूती से मुकाबला कैसे कर। और हमारी तैयारियां निरंतर बढ़ती जा रही है।
0: प्रधानमन्त्री सर्वेभ्यः दलेभ्यः सविनयं निवेदितवान् यत् ते संसदि राज्यविधानसभासु च राजनैतिककलहं परित्यज्य महिला आरक्षणस्य क्रियान्वयनाय सहयोगं कुर्युः।
1: जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले, ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है। और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूँ, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए।
0: राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू अद्य अशीतितमे स्वातंत्र्य दिने राष्ट्रीय युद्ध स्मारके वीरान श्रद्धांजलिम अददात। राष्ट्रपति स्मारके पुष्पमालां समर्पयित्वा हुतात्म वीरान श्रद्धांजलिम अर्पितवती। रक्षामंत्री राजनाथ सिंहः, रक्षा सचिवः संजय सेठः, रक्षा सचिवः जनरल एनएस राजा सुब्रह्मण्यम, सेना प्रमुखः जनरल धीरज सेठः, नौसेनाध्यक्षः एडमिरल कृष्णा स्वामीनाथन, वायुसेना प्रमुखः एयर चीफ मार्शल अमरप्रीत सिंहः, रक्षा सचिवः राजेश कुमार सिंहः च अस्मिन् अवसरे अत्र उपस्थिताः आसन्। इंडोनेशिया देशे अद्य फ्लोर्स इति तटस्य समीपे 7.7 तीव्रतायां भूकंपेन मृतानां संख्या 38 यावत् वर्धिता। प्रचंड भूकंपस्य अनन्तरं उद्धारदलानि सर्वाधिक प्रभावित क्षेत्रेषु गन्तुं प्रयतन्ते। इति वार्ताः।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
6: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా గుంజన్. ఈనాటి గుంజన్ హిందీ కార్యక్రమంలో శ్రీగోపాల్ గారి ఆల్మస్

0: హిందీ స్వీయ కవిత, క్షమించాలి, హిందీ కథానిక వింటారు.
1: యే ఆకాశవాణి కా విశాఖపట్నం కేంద్ర హై, ప్రస్తుత హై హమారా హిందీ కార్యక్రమ గుంజన్. ఆజ్ ఆప్ సునెంగే శ్రీ గోపాల్ సే ఉన్కే లిఖీ లఘు కథా, జిస్కా శీర్షక్ హై అల్మస్త్.
2: హటో హటో, సైడ్ హటో, సైడ్ ప్లీజ్. ఆవాజ్ కర్తే హువే ఏక్ యువక్ డిబ్బే మే ఘుసా. హాలాంకి గాడీ ఛూట్నే మే అభీ సమయ థా, ఫిర్ భీ ఐసీ హడబడాహట్ సే ఘుసనే వాలే యాత్రీ కి తరఫ్ అనయాస్ హీ సబ్కి నజరే ఘూమ్ గయీ. ఉస్కే సాథ్ దో ఔర్ యువక్ భీ థే. ఉస్మే సే ఏక్ నే ఏక్ యాత్రీ సే కహా, ఆప్ థోడా పైర్ ఉఠా లీజియే నా, ఇస్కో సామాన్ తో రఖ్ లేనే దీజియే. ఇస్ పర్ సామ్నే బైఠే యాత్రీ నే అన్మనే ఢంగ్ సే పైర్ థోడా ఖిస్కా లియా. సమాన్ రఖనే కే బాద్ తీనో ఏక్ దూసరే కే సాథ్ జోష్ మే గలే మిలే. చలే యార్, అప్నా ధ్యాన్ రఖనా, ఔర్ హాన్ హమారే రంబో జంబో కా భీ. అగల్ బగల్ బైఠే సభీ యాత్రీ కుచ్ అజీబ్ దృష్టి సే ఉసే దేఖ్ రహే థే, యా యూ కహే కి సంభవతః భీతర్ హీ భీతర్ ఉసే ఉజ్జట్ సమజ్ రహే థే ఔర్ ఆశంకిత్ భీ థే, శాయద్ యాత్రా ఠీక్ నహీ రహేగీ. ఆప్ కహాన్ తక్ చలోగే, సామ్నే వాలే యాత్రీ సే ఉస్నే పులిసియా అందాజ్ మే పూచా. దిల్లీ, సహయాత్రి నే కహా. ఔర్ తుమ్? మే భీ దిల్లీ హీ జాఊంగా. అప్నే బగల్ మే బైఠే బుజుర్గ్ ఏంగ్ రూబీలే ఏక్ యాత్రీ కే ఘుట్నో పర్ థప్థపా కర్ ఉస్నే కహా, అంకల్ ఆప్ కహాన్ జాయేంగే? ఉన్హోనే ఉత్తర్ తో నహీ దియా, పర్ అబూజ్ పహేలీ సా సిర్ హిలా దియా. ఇస్కే బాద్ సహయాత్రియో మే భయ ఔర్ బఢ్ గయా. మన్ మే నా జానే కైసే కైసే సవాల్ పైదా హోనే లగే. లోగ్ మన్ హీ మన్ ఉస్కీ మానసిక్ స్థితి కా విశ్లేషణ కర్నే లగ్ గయే. జైసే హీ గాడీ చలి ఉస్నే జోర్ సే చిల్లాయా, ఫిర్ ఏక్ బార్ సభీ నిగాహే ఖిడ్కీ కీ ఓర్ ఘూమ్ గయీ. వహ్ ఖిడ్కీ సే బాహర్ హాథ్ నికాల్ కర్ సబ్కో టాటా కర్ రహా థా. ఏక్ కులీ కో దేఖ్ కర్ ఉస్నే చిల్లాయా, అంకల్ ఇధర్ తో దేఖో, ఆప్ హీ కో టాటా కర్ రహా హూం, ఆప్ భీ తో కర్ లో, అబ్ ఫిర్ కభీ నహీ మిలూంగా. ముస్కురాతే హువే కూలీ నే భీ హాథ్ హిలా దియా. గాడీ రఫ్తార్ పకడ్ చుకీ థీ, కోయి అఖబార్ పఢ్ రహా థా, కోయి మొబైల్ కే స్క్రీన్ మే డుబా హువా థా, లేకిన్ పీటర్ గాడీ కీ గతి కే సాథ్ దౌడ్ రహా థా. వహ్ రేల్ గాడీ కీ చాల్ పర్ ట్రాక్ బదల్తే సమయ ఉస్కీ పటరియో సే ఆతీ ఖట్పట్ కీ ఆవాజ్ పర్ పైనీ నజర్ రఖే హువే థా. వహ్ అప్నే ఆప్ మే బడబడా రహా థా, అబ్ గాడీ పటరీ బదల్ రహీ హై, లగ్తా హై ఆగే కోయి స్టేషన్ ఆ రహా హై. ఉస్కే సామ్నే వాలీ సీట్ పర్ ఉడియా భాసీ పట్నాయక్ జీ బైఠే థే. ఉస్నే ఉన్కే సామ్నే ప్రశ్న ఉచాలా, అంకల్ జీ ఆగే కౌన్ సా స్టేషన్ ఆ రహా హై? పట్నాయక్ జీ నే అప్నీ తంద్రా తోడతే హువే జవాబ్ దియా, పతా నహీ భాయీ, అన్కాపల్లీ ఆతా హోగా. అచ్చా, అన్కాపల్లీ భీ రాస్తే మే పడతా హై? ఉస్నే బోల్నా జారీ రఖా, హమారే హోటల్ మే అన్కాపల్లీ సే హీ దూధ్ ఔర్ దహీ ఆతీ హై. పట్నాయక్ జీ కే మన్ మే కౌతూహల్ జాగా, ఉన్హోనే నపే తులే అందాజ్ మే పూఛ్ లియా, ఆప్కా హోటల్ హై? పీటర్ నే బడే హీ గర్వ్ కే సాథ్ జవాబ్ దియా, నహీ, మే హోటల్ మే కామ్ కర్తా హూం. పీటర్ కే మన్ కా కీడా బాత్చీత్ కో జారీ రఖనే కే లియే కుల్బులా రహా థా. ఉస్నే ఏక్ ఔర్ సవాల్ దాగ్ దియా, అంకల్ జీ విజయవాడా భీ తో ఇసీ రాస్తే మే ఆయేగా నా? పట్నాయక్ జీ నే హామీ మే కేవల్ సిర్ హిలా దియా. ఉధర్ గాడీ అప్నీ గతి అన్కాపల్లీ స్టేషన్ సే పార్ కర్ రహీ థీ, ఇధర్ పీటర్ అప్నే బోలనే కీ గతి కో భీ బరకరార్ రఖే హువా థా. అంకల్ జీ, యహాన్ దహీ బహుత్ అచ్చీ మిల్తీ హై నా? పట్నాయక్ జీ సోచ్ మే పడ్ గయే, మానో హామీ భర్ కర్ ఉన్హోనే కోయి గల్తీ కర్ దీ హో. శామ్ కో గాడీ విజయవాడా స్టేషన్ ఆకర్ రుకీ. షర్ట్ కే కాలర్ కే నీచే రుమాల్ లగాయే హువే రోబీలే ఏవం బుజుర్గ్ సా దిఖ్నే వాలే తెలుగు భాసీ రావ్ సాహబ్ సే ముఖాతిబ్ హోతే హువే పీటర్ నే కుచ్ అధిక్ హీ వినమ్ర భావ్ సే దోనో హాత్ జోడ్కర్ కహా, అంకల్ జీ మే నీచే కుచ్ ఖానే కీ చీజే లాతా హూం, కృపయా మేరే సామాన్ కీ రక్షా కీజియేగా. రావ్ సాహబ్ కో ఉస్కా యహ అందాజ్ నిహాయత్ బేహూదా ఔర్ అపమానజనక్ లగా, వే భడక్ ఉఠే, వెళ్ళు నిపానీ చూస్కో. యహ బాత్ సమజ్ నహీ పాయా, పర్ భావ్ సమజ్ లియా, పూచా, అంకల్ జీ ముసే కోయి గల్తీ హో గయీ క్యా? తభీ ఏక్ తీసరే యాత్రీ నే బీచ్ బచావ్ కర్తే హువే కహా, జావో భయా, అప్నా కామ్ కరో, కర్కే ఆ జావో. పీటర్ బాహర్ గయా, సభీ ఉస్కే వ్యవహార్ పర్ అప్నీ రాయ రఖనే కే లియే బ్యగ్ర థే. కిసినే కహా, లగ్తా హై పాగల్ హై, తో బీచ్ మే హీ కిసినే రోక్తే హువే కహా, ఐసా నహీ భాయీ సాహబ్, ఐసే హీ లోగ్ ధోఖా కర్తే హై, ఐసే లోగో సే అలర్ట్ రహనా చాహియే. పట్నాయక్ జీ మేరే పరిచిత్ థే, ఇస్లియే మేరే పాస్ ఆయే ఔర్ కహనే లగే, భాయీ సాహబ్, అభీ ఏక్ రాత్ ఔర్ ఏక్ దిన్ ఇస్కే సాథ్ రహనా బాకీ హై, పతా నహీ యహ సఫర్ కైసే కటేగా. ఉన్కో ఢాఢస్ దేతే హువే మైనే కహా, చింతా మత్ కీజియే, కుచ్ నహీ హోగా, యే సబ్ చల్తా రహతా హై. తభీ హాథ్ మే ఏక్ దోనా పకడే పీటర్ డిబ్బే మే ఘుసా. అబ్ ఖుసుర్ ఫుసుర్ బంద్ హో గయీ థీ, దోనా మే వహ బడా

0: रंबो कुत्ता है और जंबो कुतिया है। मैं जिस होटल में काम करता हूँ वहीं ये दोनों लवारिस मिले थे मुझे। दया आ गई तो मैंने उन्हें पाल लिया। वे मेरे पास ही मंडराते रहते हैं, बचा खुचा खाना डालता रहता हूँ। ये रात को मेरे बगल में ही सोते हैं। उसकी इन बातों पर मेरे साथ सभी सहयात्री हंस दिए। पीटर ने अपनी बातों से सबको आकर्षित तो पहले ही कर लिया था, लेकिन अब वह सबको अचंभित कर रहा था। पीटर निर्भीक था, निष्कपट था, बेबाक था। वह जीवन का ककहरा नहीं बल्कि पाठ पढ़ चुका था। उसने रंबो जंबो से लेकर रोबेले राव साहब तक को बराबर ही समझा। उसके पास कोई नकली चोंगा नहीं था जिसमें उसका व्यक्तित्व छुपा हो। वह खुली किताब नहीं बल्कि बिखरा हुआ पन्ना था और हर पन्ने पर बेहतरीन जज्बात लिखे थे। उसके कोमल मनोभावों में दया, करुणा, मानवता कूट कूट कर भरी थी। वह अपनी दुनिया में मस्त था और व्यस्त भी। उसे किसी से कोई शिकायत नहीं थी, न कोई मतलब था। पीटर गाड़ी में जैसे चढ़ा था अभी भी वैसा ही था, लेकिन उसने बाकी सबकी सोच में अब परिवर्तन ला दिया था। लोग अब उसे चाय पानी से लेकर खाने तक का ऑफर देने लगे थे। अब वह किसी की भी पत्रिका उठाकर बेहिचक देख सकता था, किसी के बारे में भी बेहिचक पूछ सकता था। अब उसकी हंसी नाराज नहीं कर रही थी बल्कि मन को प्रफुल्लित कर रही थी। अब उसके ठहाके मूर्खता का परिचायक नहीं थे बल्कि उसके स्वच्छ मन के उद्गार थे। उसकी बातों में कोई बनावटीपन नहीं था। समाज के बनावटीपन को अपनाने का उसने राव साहब के साथ एक छोटा सा प्रयास किया था, लेकिन राव साहब ने उसे डांट दिया था। गाड़ी हम सबको लेकर दिल्ली पहुंच चुकी थी। राव साहब के पास तीन सामान थे। एक सामान को पीटर ने उठा लिया। हम सब पीटर के साथ ही स्टेशन से बाहर आए। उसने सभी को मेट्रो बसों का रूट बताए एवं स्वयं ऑटो में बैठकर सबकी आंखों से ओझल हो गया। मात्र कुछ घंटों में ही पीटर आत्मीय हो गया था। वह जाने लगा तो पुनः दिल के अंदर बैठे संकोच ने उसे रोकने के लिए मना कर दिया, लेकिन आत्मा ने यही कहा, पीटर ऐसे ही अलमस्त रहो, ऐसे ही शुद्ध रहो, हम जैसे बनावटी आवरण मत ओढ़ना।
1: अभी आप सुन रहे थे श्री गोपाल से उनके लिखी लघु कथा जिसका शीर्षक था अलमस्त। इसी के साथ आज का गुंजन कार्यक्रम यहीं समाप्त होता है। अगले कार्यक्रम की प्रतीक्षा कीजिए।
2: మీరింతవరకు గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమంలో శ్రీ గోపాల్ గారి ఆల్మస్త్ స్వీయ కథానిక విన్నారు. ఇంతటితో ఈనాటి గుంజన్ కార్యక్రమం సమాప్తం.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర మస్కులార్ ఎండ్యూరెన్స్ గురించి. కండరాల ఓర్పు అనేది కండరాలు అలసిపోకుండా సుదీర్ఘకాలం పాటు లేదా పదే పదే ఒకే పనిని లేదా సంకోచాన్ని నిర్వహించగల సామర్థ్యాన్ని కండరాల ఓర్పు అంటాము. రోజువారీ పనులు చేయడానికి, మెట్లు ఎక్కడానికి, క్రీడల్లో మెరుగ్గా రాణించడానికి చాలా ముఖ్యమైనది కండరాల ఓర్పు. ప్రయోజనాలు: కండరాలు త్వరగా అలసిపోకుండా ఎక్కువసేపు పనిచేస్తాయి. వెన్నుపూస శరీర ఆకృతి మెరుగ్గా ఉండడానికి సహాయపడుతుంది. కండరాల సమన్వయం పెరిగి గాయాలు కాకుండా రక్షిస్తుంది. గుండె మరియు జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల ఓర్పును పెంచే ప్రధాన వ్యాయామాలు పుషప్స్. ఇవి ఛాతీ, చేతులు, కోర్ కండరాలను బలపరుస్తుంది. స్క్వాట్స్ కాళ్ళు మరియు తుంటి కండరాల ఓర్పును పెంచుతుంది. ప్లాంక్ హోల్డ్స్ పొత్తి కడుపు మరియు వెనుక కండరాల స్థిరత్వాన్ని పెంచుతుంది. కాళ్ళ కండరాలను విడివిడిగా బలపరుస్తుంది. లంగ్స్. తక్కువ బరువు లేదా శరీర బరువును ఉపయోగించి ఎక్కువ పునరావృత్తులు చేయాలి. వ్యాయామాల మధ్య విశ్రాంతి సమయాన్ని తక్కువగా, అంటే 30-60 సెకండ్లు ఉంచుకోవాలి. ఇప్పుడు వికాసం కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవం గురించి శ్రీమతి జి నందినీదేవి గారి ప్రసంగం వింటారు.
5: అందరికీ నమస్కారం. అందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష.

పరీక్షలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 భారతీయులందరికీ గర్వకారణమైన రోజు. 1947 ఆగస్టు 15 ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా మన దేశం బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛను పొందింది. ఈ మహత్తర విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో వీరుల త్యాగాలు మన స్వేచ్ఛకు పునాది. వారి సేవలను మనం ఎప్పటికీ మరవకూడదు. స్వాతంత్ర్యం అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు, దేశ అభివృద్ధికి బాధ్యతగా వ్యవహరించడం, రాజ్యాంగాన్ని గౌరవించడం, జాతీయ సమైక్యతను కాపాడటం, పర్యావరణాన్ని రక్షించడం, ప్రతి పౌరుడి హక్కులను గౌరవించడం మన బాధ్యతగా అనుకోవాలి. దేశ చట్టాలను గౌరవించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పరిశుభ్రతను

0: సేవించడం, జాతీయ సమైక్యతను కాపాడటం, పర్యావరణాన్ని రక్షించడం, ప్రతి పౌరుడి హక్కులను గౌరవించడం మన బాధ్యతగా అనుకోవాలి. దేశ చట్టాలను గౌరవించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పరిశుభ్రతను పాటించడం, ఓటు హక్కును వినియోగించుకోవడం, సామాజిక సామరస్యాన్ని కాపాడటం ద్వారా మన దేశ అభివృద్ధికి తోడ్పడవచ్చు. మన దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకం. విద్య, క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, సేవాభావంతో ముందుకు సాగితే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుంది. దేశం మనకేమిచ్చింది అని కాకుండా దేశానికి మనం ఏం చేయగలం అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి. భగత్ సింగ్ ధైర్యానికి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశభక్తి, అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటం, ఇలా ఇంకా ఎందరో స్వాతంత్ర సమరయోధుల అంకితభావం వల్లే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం. సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, మన దేశ గౌరవాన్ని కాపాడుతూ, బాధ్యతాయుతులైన పౌరులుగా దేశ ప్రగతికి మన వంతు కృషి చేద్దాం. మన భారతదేశ శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, జై హింద్, జై భారత్.
1: వికాసం కార్యక్రమంలో మీరు ఇంతవరకు స్వాతంత్ర దినోత్సవం గురించి శ్రీమతి జీ నందినీదేవి గారు చదివిన వివరణ విన్నారు. ఇప్పుడు విశ్వరూపం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇప్పుడు బుల్లెట్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ వారి ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. దేశభక్తిని పెంపొందించడం, జాతీయ జెండాపై గౌరవాన్ని చాటడం ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం. 9వ తేదీ నుండి 17వ తేదీ వరకు ప్రతి ఇంటిపైన, కార్యాలయం పైన జాతీయ జెండాను ఎగురవేయాలనేది ముఖ్యమైన ఉద్దేశం. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రజలు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండాలో ఉన్న సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసి డిజిటల్ ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చును. ఇంతటితో ఈనాటి సాయం సమీరం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. వినడానికి ముందుగా ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈనాటి ఈ ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఖరీఫ్ వరిలో ఎలుకల నివారణ అనే అంశంపై గురించి రాజమండ్రి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సమన్వయకర్త డాక్టర్ సిహెచ్వి నరసింహారావు గారి ప్రసంగం వింటారు. 7:45 స్వరమాలిక సినిమా పాటలు. 8:15 దిస్ వీక్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. ఈ రాత్రి 9:30 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం తెలుగు అనువాదం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. తర్వాత దేశభక్తి గీతం వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈనాటి ప్రసారాల వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, పూలదండలు ఎగరేస్తూ బృందగానం వింటారు. రచన డాక్టర్ దాశరథి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాసూరి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ మయూరకవి విరచిత సూర్యశతకం సనతి గీతాలు వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో బైబుల్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత రెవరెండ్ ఉరం ఇజ్రాయేల్ రాజుగారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో ప్రస్తుతం పశుపోషణలో టీకాలు, నట్టల నివారణ ఆవశ్యకత గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 చిన్ననాటి స్నేహితులం ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలతలు గారులు. 7:20 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాటి శీర్షికన స్వాతంత్ర

0: యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. లేఖావళి, శ్రోతల ఉత్తరాలు, ఈమెయిల్స్, వాట్సాప్ల ద్వారా తెలియజేసిన అభిప్రాయ మాలిక. వాట్సాప్ నంబర్ 7416167299. మా కార్యక్రమాలపై మీ స్పందనను పోస్ట్ కార్డ్స్ aarpcvsp@gmail.com ఈమెయిల్తో పాటు 7416167299 నంబర్కు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చును. పుష్పాంజలి సమాచారం కూడా వింటారు. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంపీ రవిశంకర్. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో బీఆర్వీఎస్ పవన్ కుమార్ చరణ్ గారి గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామచరణ్ గారు, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు. రేపు ఉదయం 9:35 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం, 10:00 వార్తావాహిని, 10:15 పాటల పల్లకి, 10:30 ఆప్కీ మన్పసంద్ నిర్వహణ శ్రీమతి కె చందన గారు. హిందీ సినిమా పాటలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరి వినవచ్చు. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 12:10 మంజరి, 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి టీ దేవి సుజాత గారు పాడిన కొన్ని భక్తి గీతాలు వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ గారు వయలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు గారు మృదంగం. తర్వాత సినిమా పాటలు ఉంటాయి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి కొల్లూరు సత్యజ్యోతి గారి ఈఎంఐ కథానిక వింటారు. తర్వాత తెలుగు సినిమా పాటలు వింటారు. 2:31 బాలభారతి బాలల కార్యక్రమంలో విజయనగరం గవర్నమెంట్ మహారాజా సంస్కృతోన్నత పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 3:00 మలయ సమీరం తెలుగులో నాటకం వింటారు. రచన శ్రీమతి పివి శేషరత్నం గారు, నిర్వహణ శ్రీ కాకరపల్లి సత్యనారాయణమూర్తి గారు. ప్రసారాల వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ప్రస్తుతం భారత ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఎర్రకోటకు చేరుకున్న అనంతరం తొలిసారిగా అక్కడ జాతీయ గీతం వందే మాతరం ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు పుష్పవర్షం కురిపించాయి. ఆ తర్వాత ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది ప్రజలు తమ సంకల్పం, అంకితభావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోని బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజల సమిష్టి కృషి ఫలితంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आह्वान करता हूँ. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
0: मेरे विन्न प्रसंग भाग में प्रधानमंत्री మాట్లాడుతూ ఎర్రకోట నుంచి దేశ ప్రజల ముందుకు శక్తికి సంబంధించిన సప్త ధారలను మీ ముందు

0: ఉంచుతున్నాను. రానున్న 5-7 సంవత్సరాల్లో గతంలో 5-7 దశాబ్దాల్లో జరగని పనులు కూడా సామర్థ్యం, శక్తి ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు మరింత వేగవంతంగా కొత్త లక్ష్యం దిశగా తీసుకువెళ్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రిటికల్ ఖనిజాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా కీలక ఖనిజాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చురుగ్గా చర్యలు చేపడుతోందని అన్నారు. రైల్వే విద్యుదీకరణ ప్రక్రియ గత దశాబ్ద కాలంలో గణనీయంగా వేగం పుంజుకుందని ప్రధానమంత్రి చెప్పారు. 1925 నుంచి 2015 వరకు 90 ఏళ్ల కాలంలో దేశంలోని రైల్వే నెట్వర్క్లో కేవలం 30% మాత్రమే విద్యుదీకరణ జరిగిందని పేర్కొన్నారు. కాగా కేవలం 10 ఏళ్లలోనే మిగిలిన 70% రైల్వే నెట్వర్క్ను విద్యుదీకరించి దేశవ్యాప్తంగా 100% రైల్వే విద్యుదీకరణను సాధించామని చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చకుండా ముందుకు సాగాలని కోరారు. మహిళలకు గౌరవం ఇవ్వడంతో పాటు లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం వీలైనంత త్వరగా కల్పించేలా అన్ని పార్టీలు ముందుకు రావాలని అన్నారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బహనో కో 33% విధానసభ ఔర్ లోక్సభ మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే యే భారత్ కీ నీతి ఘడతర్ కే అందర్ అప్నా యోగదాన్ దే సమయ్ కీ మాంగ్ హై ఔర్ మే సభీ రాజనీతిక్ దలో సే ఫిర్ సే ఆగ్రహ కర్తా హూ ఆయియే మహిళా ఆరక్షణ లాగూ కర్కే మహిళా సమ్మాన్ మే ఆప్ భీ జుడియే లేకిన్ మేరీ మాతాఓ బహనో కో హక్ దీజియే.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మా తల్లులు సోదరిమణులకు 33% విధానసభ లోక్సభలో వారికి ప్రాతినిధ్యం లభించాలి, భారత్ రాజనీతికి సహకారాలు అందించాలి, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, ఇప్పుడు నేను అన్ని రాజకీయ పార్టీలకు మరోసారి విజ్ఞాపన చేస్తున్నాను, మహిళా రిజర్వేషన్ అమలు చేసి మహిళల గౌరవానికి మీరు కూడా చేయి కలపండి, నా తల్లులకు సోదరిమణులకు హక్కులు కల్పించండి అని అన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రమంలో దేశం ఎన్నో సంక్షోభాలను విజయవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వనరుల కొరత కారణంగా దేశం ఆగిపోదని, ఆలోచన విధానంలోని పరిమితులే దేశ ప్రగతికి అడ్డంకిగా మారుతాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం భారత్ ముడి చమురుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని, ఇది కూడా ఆలోచన విధానంలోని పరిమితుల ఫలితమేనని పేర్కొన్నారు. రానున్న 7 కాలంలో 1 కోటి మంది యువతకు కృత్రిమ మేధస్సు, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో భారత యువ నాయకత్వం వహించేలా అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశం ప్రధానంగా 3 అంశాలైన వ్యయం, నాణ్యత, నైపుణ్యముపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे, ताकि हमारा देश का नौजवान एआई की दुनिया में भी नेतृत्व करने का सामर्थ्य.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత కొన్ని రోజుల క్రితము ఏఐ సమ్మిట్ నిర్వహించాము. ఏఐ తీవ్రంగా విస్తరిస్తోంది. ఎర్రకోట నుంచి దేశ నవ యువకుల కొరకు ప్రకటన చేస్తున్నాను. రానున్న 1 సంవత్సర కాలంలో 1 కోటి మందికి ఏఐ స్కిల్కు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి, పనిచేయడానికి నిర్ణయించామని, ఏఐ రంగంలో మన యువత సామర్థ్య ప్రదర్శనకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రతిభ అన్వేషణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశానికి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్కు స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రపంచ నాయకులు విదేశీ కార్యాలయాలు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ అమెరికాల మధ్య బలపడుతున్న సంబంధాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్, అర్జెంటీనా రాయబారి మారియానో కౌసిన్

0: శ్రీలంక హైకమిషనర్ మహర్షిణి కోలాన్నే, నేపాల్ రాయబార కార్యాలయము, ఫ్రెంచ్ రాయబార కార్యాలయము, ఆస్ట్రేలియా డిప్యూటీ కమిషనర్, కెనడా హైకమిషన్ కూడా శుభాకాంక్షలు తెలియచేసింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రాన్, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజ్తో సహా ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు శుభాకాంక్షలకు స్పందిస్తూ, ఇరు దేశాల ప్రజల పరస్పర సమృద్ధి సంక్షేమం కోసం భారత నేపాల్ మధ్య దశాబ్దాల కాలం నాటి నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు తమ నివాసాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వారిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉన్నారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడము, కొండచిరలు విరిగిపోవడంతో పాటు 20 ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గాయపడగా 2 గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, తూర్పు రాజస్థాన్, గంగా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో పగటిపూట మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రధానమైన, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: కిసాన్ వాణి. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాజెక్టులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: కార్యక్రమంలో మొదటిగా ఖరీఫ్ వరిలో ఎలుకల నివారణ. ఈ అంశం గురించి రాజమహేంద్రవరం ఎరువక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్వి నరసింహారావు గారు అందించే సూచనలు వింటారు. ముందుగా ఎలుకల వల్ల కలిగే నష్టం గురించి వారు వివరిస్తారు.
1: వరి మన దేశంలో పండించే ప్రధానమైన ఆహార ధాన్యం పంట. వరి పంట సాగులోను, ఉత్పత్తిలోను, పంట యాజమాన్యము, ఎరువులు, నీటి యాజమాన్యము, చీడపీడల నివారణతో పాటు ఎలుకలు కూడా ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. వరి ఉత్పత్తికి ఇటీవల కాలంలో ఎలుకలు ప్రధానమైన అవరోధంగా పరిగణించబడుతూ ఉన్నాయి. ఎలుకల వలన మనకి ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 3.3 కోట్ల టన్నుల ఆహార ధాన్యానికి నష్టం కలుగుతూ ఉంది. మన దేశంలో చూసినట్టయితే ఎలుకల వల్ల సుమారు 50 లక్షల టన్నుల ఆహార ధాన్యం ప్రతి సంవత్సరం కూడా నష్టపోతూ ఉన్నాం. ముఖ్యంగా కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో, అందులోనూ వరద తాకిడి సంభవించినప్పుడు ఎలుకల ఉధృతి పెరగడం అనేది పరిపాటి. గతంలో 1978లోని, 1988, 1996, 2010 ఈ సంవత్సరాల్లో ఎలుకల ఉధృతి వలన కలిగే నష్టాన్ని మన రాష్ట్రం రైతాంగం అంతా కూడా చవిచూసింది. పుష్కలంగా నీరు లభించే ప్రాంతాల్లోని, వరి తర్వాత వరి లేదంటే అపరాలు వేసే ప్రాంతాల్లోనూ ఎలుకల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఎలుకల్లో ప్రధానమైనటువంటి కొన్ని జాతులు ఉన్నాయి. ఎన్నో జాతులు మనకి రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా, సుమారు 12 వరకు ఉన్నప్పటికీ కూడా, ప్రధానంగా 2-3 జాతులు మాత్రమే మనకి వరి, ఇతర పంటలని కూడా ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటాయి. వాటిలో చూసినట్టయితే పొలం ఎలుక బండిగుడ్డ బెంగలెన్సిస్, చిట్టెలుక మస్ బుడుక, ఈ 2 జాతులు కూడా వరి పంటని, ముఖ్యంగా కాలువల ఆధారంగా వరి సాగు చేయబడుతున్నటువంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నష్టం కలగజేస్తూ ఉంటాయి.
0: ఇప్పుడు పొలం ఎలుక గురించి తెలుసుకుందాం.
1: వీటిలో ముఖ్యమైనది మొదటిది పొలం ఎలుక. ఈ ఎలుక ప్రౌఢదశలో 200 నుంచి 350 గ్రాముల పరువు కలిగి గోధుమ నలుపు వర్ణంతో వెంట్రుకలు కలిగి ఉంటుంది. తోక పొడవు శరీరం పొడవుతో పోలిస్తే పొట్టిగా ఉంటుంది. ఇది సంవత్సరకాలం బతికి బొరియలు చేసే స్వభావం కలిగి ఉంటుంది. 3 నెలల్లో పరిపక్వత చెంది సంవత్సరానికి 5-6 సార్లు పిల్లల్ని కనడం జరుగుతుంది. ఒక్కొక్క ఈతలో సుమారు 10 పిల్లలు చొప్పున కంటుంది. గర్భధారణ సమయం 22 రోజులు. ఒక్కొక్క ఆడెలుక సంవత్సరానికి గరిష్టంగా 65 పిల్లలను పెడుతుంది. ఒక జత ఎలకలు ఒక సంవత్సరానికి వాటి వల్ల, వాటి పిల్లల వల్ల గరిష్టంగా 2000 వరకు కూడా పిల్లలను కనగలుగుతాయి. మనం వర్ష ఋతువులో చూసుకున్నట్టయితే అందులోనూ కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఎలుకల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎలుక వరి పంటను అన్ని దశల్లోనూ కూడా నష్టపరుస్తున్నప్పటికీ కూడా చిరుపొట్ట దశలో హెచ్చు స్థాయిలో నష్టం కలగజేస్తూ ఉంటుంది. వీటిల్లో ఒక అసాధారణ ప్రత్యుత్పత్తి కూడా ఉంది. అదేమిటంటే ప్రకృతి వైపరీత్యాలైనటువంటి వరదలు, తుఫాన్లు, ఈ ముంపు పరిస్థితుల్లో చాలా సహజంగానే ఈ ఎలుకలు నిర్మూలించబడతాయి ప్రకృతిలో. కాబట్టి వాటి జాతి పునరుద్ధరణకి ఎలుకలు అసాధారణ ప్రత్యుత్పత్తిలో భాగంగా ఒక్కొక్క ఈతకి 15 నుంచి 22 పిల్లలను కనడం, కాన్పుకి కాన్పు మధ్యన ఎక్కువగా వ్యవధి లేకుండా ఒకరోజు మాత్రమే వ్యవధి ఉంచుతూ మరో కాన్పుకి సిద్ధం కావడం, అలాగే పిల్లల్లో కూడా చూసినట్టయితే మగ ఆడ ఎలుకల నిష్పత్తి 1:2 ఉంటుంది. ఫలితంగా ఏమవుతుందంటే ఎలుకల ఉత్పత్తి గణనీయంగా పెరిగి పంటల నష్టం తీవ్రతరం అవుతుంది. ఉదాహరణకి మనకి ఖరీఫ్ సీజన్లో అంటే ప్రస్తుత సీజన్లో ఎలుకలు నిర్మూలించబడి ఏదైనా తుఫాన్ల వల్ల నిర్మూలించబడితే తరువాతి సీజన్ అయినటువంటి దాళ్వాకి ఈ ఎలుకల వల్ల ఎక్కువగా నష్టం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ అసాధారణ ప్రత్యుత్పత్తి వల్ల.
0: తదుపరి చిట్టెలుక గురించి విందాం.
1: తర్వాత 2వ జాతి అయినటువంటి చిట్టెలుక, దీన్ని మనం మస్ బూడు కానీ శాస్త్రీయంగా పిలుస్తూ ఉంటారు. ఈ ఎలుక 10 నుంచి 12 గ్రాముల బరువు కలిగి గోధుమ వర్ణంతో ఉంటుంది. నీటిపారుదల వసతి ఉన్న పొలాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మన రాష్ట్రంలో వరి, అపరాల పంటకి ఈ జాతి అంటే చిట్టెలుక అనే జాతి ఎక్కువ నష్టం కలగజేస్తూ ఉంటుంది. ఎలుక కణాల్లో ధాన్యం, కొంగులు, గింజలు నిల్వ చేస్తూ ఉంటుంది. ఈ చిట్టెలుక చేసిన రంధ్రం చిన్నదిగా గుండ్రంగా ఉండి బయట మనకి మట్టి పోగులు ఉండవు. అదే మనకి పొలం ఎలకన్నా చూసినట్టయితే కనుక మట్టి పోగులు ఉంటాయి. కానీ జాతి ఏదైనప్పటికీ కూడా ఈ నష్టం కలగజేస్తూ ఉంటాయి. 10% వరకు నష్టం చేస్తూ ఉంటుంది. ఈ చిట్టెలుక జాతి కూడా సంవత్సరం పొడవునా ప్రత్యుత్పత్తి చేయగలదు. ఒక్కో కాన్పుకి 2 నుంచి 15 పిల్లలను కనగలుగుతుంది.
0: ఇప్పుడు మనం ఎలుకల వల్ల వరిలో వివిధ దశల్లో కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.
1: ఇకపోతే ఎలుకల వల్ల వరి పంట కలిగే నష్టం ఏమిటనేది పరిశీలించినట్టయితే ఈ ఖరీఫ్ వరిలో మనం విత్తనం వేసినప్పటి నుంచి కోత దశ వరకు కూడా నష్టం కలుగుతుంది.

0: అంతేకాకుండా పంట కోత అనంతరం కూడా కళ్ళాల్లోనూ గోదాంలోనూ కూడా ఎలుకలు నష్టం కలగజేస్తూ ఉంటాయి. ఏదైనా ఏ నష్టమైనా కూడా సుమారుగా ఆహార ధాన్యానికి 10% నష్టం కలుగుతుంది. మనకి నారుమడి నుంచి చూసుకున్నట్టయితే ముందు నారుమడిలో విత్తనాలను తినివేయటం, కాకపోతే ఏమిటంటే ఈ దశలో ఒకవేళ ఎలుకలు ఈ విత్తనాలను తినివేసినా కూడా రైతులు మళ్ళీ మనకి తిరిగి విత్తనాలు చల్లుకోవడం ద్వారా కానీ లేదంటే కాస్త ఎక్కువ విత్తనాన్నే చల్లుకోవడం ద్వారా కానీ ఎలుకల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం ఉంది. పిలకలు పట్టే దశలో ఏమవుతుందంటే పిలకల్ని నీటి మట్టానికి 5 నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో 40 డిగ్రీల కోణంలో కొరికి వేస్తుంది. ఎలుకలు వరి పిలకలను తినడం కంటే కూడా కొరకడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటికి 2 జతల కొరికే దంతాలు రోజుకి కూడా 0.4 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూ ఉంటుంది. వాటిని అరగదీసుకునే ప్రయత్నంలో ఎక్కువ నష్టం కలుగుతూ ఉంటుంది. పిలకలు వేసే దశలో ఎలుకలు నష్టపరిచే సమయానికి ఎలకలకి ఏంటంటే సాధారణంగా గడ్డి, కొన్ని కీటకాలు, నత్తలు కూడా ఆహారంగా లభ్యమవుతూ ఉంటాయి. ఎలుక ఉధృతి పిలకలు పెట్టే దశలో ఎక్కువైతే పంట నష్టం ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి మళ్ళా కూడా తిరిగి నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతూ ఉంటుంది. అదే చిరుపుట్ట దశలో ఎలుక చేసే నష్టాన్ని చూసినట్టయితే చాలా కీలకమైనటువంటి దశ ఇది. ఈ దశలో వరి దుబ్బుల్ని గట్లు వెంబడే కాకుండా పొలం మధ్యలో కూడా కొరికి వేసి నష్టపరుస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనకి పొలంలో ఎక్కడ చూసినా కూడా అక్కడక్కడ ఖాళీలు కనిపిస్తూ ఉంటాయి. చిరుపుట్ట దశలో ఎలుక చేసే నష్టం చాలా కీలకమైంది. ఈ దశలో వరిదబ్బుల్ని గట్ల వెంబడే కాకుండా పొలం మధ్యలో కొరికి వేసి నష్టపరుస్తూ ఉంటుంది. దీనివల్ల పొలంలో అక్కడక్కడ ఖాళీలు కనిపిస్తూ ఉంటాయి. ఎలుక బొరియల్లో ధాన్యపు గింజలను నిల్వ చేయడం మరో ప్రధానమైన నష్టం. ఒక్కో రంధ్రంలో 0.5 నుండి 4 కిలోల వరకు కూడా ధాన్యపు గింజలు నిల్వ చేస్తుంది. ధాన్యపు గోదాముల్లో 5 నుంచి 10% ఆహార ధాన్యాలు నష్టపరచడమే కాకుండా ఆహార పదార్థాల నాణ్యత తగ్గి కలుషితం అవుతాయి. అంతేకాకుండా ఈ ఎలుకల విసర్జన పదార్థాలు స్రావాల వల్ల మనుషులకి, పాడి పశువులకి 50కి పైగా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది.
1: తరువాత ఎలుకల ఉధృతికి గల కారణాల గురించి తెలుసుకుందాం.
0: ఎలుకలు ఎందుకు ఎక్కువ అవుతాయి అనేది మనం గమనించినట్టయితే లోతట్టు డెల్టా ప్రాంతాల్లో కాలువ కింద సాగు చేసేటటువంటి వరి పంటలో ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నిరంతరము ఆహారము, నీరు, ఆశ్రయము లభించడం వల్ల ఎలుకల సంతానోత్పత్తికి బాగా అనుకూలం. ఎక్కడైతే సాగునీటి కాలువలు, అలాగే ఉద్యాన పంటలైనటువంటి కొబ్బరి, కోకో, ఆయిల్ పాము వంటి తోటల పక్కనే మనం వరి సాగు చేపట్టినట్టయితే ఆ పరిస్థితి కూడా చాలా అనుకూలం. సహజ శత్రువులైనటువంటి పాము, గుడ్లగూబ, పిల్లి, ముంగిస వంటివి రసాయనాలతో చనిపోవటం వల్ల ఎలుక ఉధృతి ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సహజ శత్రువులను మనం పరిరక్షించుకోవాలి. ఈ ఎలుకల యాజమాన్యంలో మరొక లోపం ఏమిటంటే రైతులందరూ కూడా సమిష్టిగా కూడా పాల్గొనకపోవటం, దానివల్ల కూడా ఎలుక ఉధృతి పెరుగుతుంది.
1: ఇప్పుడు మనం ఎలుకలను గుర్తించే విధానాల గురించి తెలుసుకుందాం.
0: ఇకపోతే మనం ఎలుకల్ని ఏ విధంగా గుర్తిస్తాం? పొలం గట్ల మీద మనకి సజీవ ఎలుక బొరియలు కనిపెడుతూ ఉంటాయి. ఆ బొరియ పక్కనే మట్టి కుప్పలు కూడా గమనిస్తూ ఉంటాం. బురద మట్టిలో ఎలుకల పాదముద్రలు మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. ఈ కొరికి వేయబడిన వరి పిలకలు, దుబ్బులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎలుకల విసర్జన పదార్థాలు కానీ, నూనె వంటి స్రావాలు కానీ మనకి పొలంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలను మనం గమనించి ఎలుక ఉంది అని గుర్తించుకుంటాం. అప్పుడే మనం సమగ్ర యాజమాన్యానికి వెళ్ళవలసి ఉంటుంది.
1: ఇప్పుడు ఎలుకలను నివారించే పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముందుగా సేద్య పద్ధతుల గురించి విందాం.
0: ఇప్పుడు మనం ఎలుకల నివారణకి సమగ్ర యాజమాన్యం ఏ విధంగా చేయాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనది సేద్య పద్ధతులు. అంటే మనం వ్యవసాయంలో చేసేటటువంటి కొన్ని సాగు పద్ధతుల ద్వారా కూడా ఎలుకలు నివారించుకోవచ్చు. అవేంటంటే వేసవిలో లోతుగా దుక్కి దున్నాలి. పొలం గట్ల మీద పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని తీసేసి శుభ్రం చేసుకోవాలి. తద్వారా గట్లు శుభ్రంగా ఉన్నాయనుకోండి, ఎలుక రాదు. ఎక్కడైతే చెత్త చెదారం ఉంటుందో అక్కడ ఎలుకలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి గట్లు శుభ్రం చేసుకోవటం. ఇప్పుడు ఎలుకలకి ప్రత్యామ్నాయమైనటువంటి ఆహారమైనటువంటి నాము, ఈ కలుపు మొక్కలు కూడా అక్కడక్కడ ఉంటాయి. కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు కూడా తీసేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా మనం గట్ల సంఖ్యని, పరిమాణాన్ని తగ్గించుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల ఎలుకలు ఆశ్రయం పొందే ప్రాంతం తగ్గి ఎలుకల సాంద్రత బాగా తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు నాట్లు ఒకేసారి సకాలంలో చేపెట్టేట్టు చూడాలి మనం. ఫలితంగా ఏంటంటే వరి ప్రత్యుత్పత్తి కాలం పరిమితం అయిపోతుంది, ఎలుకల సాంద్రత తగ్గుతుంది. వేర్వేరు సమయాల్లో నాట్లు వేస్తే ఎలుకలకు చిరుపొట్ట దశ ఎక్కువ కాలం లభ్యమై

0: ప్రత్యుత్పత్తికాలం పెరిగి వాటి ఉధృతి పెరుగుతుంది. నారుమళ్ళలో తగినంత నీరు ఉండేటట్టు చేయటం వల్ల మొలకెత్తే విత్తనాలు ఎరుకల వల్ల నష్టపోకుండా ఉంటాయి. కోత అనంతరం మోళ్లను పూర్తిగా తీసివేయడం ద్వారా ఎలుకల సాంద్రత తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా సాగు పద్ధతులు అని చెప్తాం. వాటి ద్వారా మనం కొంతవరకు నియంత్రించవచ్చు.
1: తదుపరి భౌతిక అలాగే యాంత్రిక పద్ధతుల గురించి వారి మాటల్లో విందాం.
0: భౌతిక యాంత్రిక పద్ధతులు అని కూడా ఉంటాయి. అంటే ఏం చేయాలంటే రైతులు ఎలుక బుట్టల్ని బోనుల్ని పొలంలో దమ్ము చేసే సమయంలో పైరు తొలి దశలో ఎకరాకి ఒక 20 చొప్పున ముంచుకుంటే కనుక ఈ వలసపోయే ఎలకలన్నీ కూడా వాటిని నివారించవచ్చు. మరో ప్రక్రియ ఏమిటంటే పొగ భారించే యంత్రం ఉపయోగించడం. బర్రో

0: నెమ్మదిగా 4 నుంచి 5 రోజుల్లో చంపుతుంది. ఈ మందు ఒకే పర్యాయం అమరిస్తే సరిపోతుంది. ఎలుకలు ఈ మందును ఎల్లో కలిపి అమర్చినట్టయితే ఈ మందుని ఎలుకలు సందేహించవు. ఎలుకల రక్తం గడ్డగట్టనీయకుండా రక్తస్రావంతో రక్తహీనతతో చనిపోతాయి. దీన్ని సాధారణంగా ఈ బ్రోమాడెలిన్ మనం రైతులందరూ కూడా తెల్లమందు అని పిలుస్తారు. దీనికి ఏం చేయాలంటే మొదటి రోజుని ఎలుకల్ని బొరియల్ని మనం గుర్తించుకుని బ్రోమాడెలిన్ 10 గ్రాములు విషపెరని అంటే నూకలు 96 పాళ్ళు 2 పాళ్ళ నూనె 2 పాళ్ళ బ్రోమాడెలిన్ని ఒక్కొక్క బొరియలో అమర్చుకోవాలి. మళ్ళీ తిరిగి 11వ రోజుని ఏమన్నా ఒక బొరియలు ఉన్నాయేమో అనేది గమనించుకోవాలి. కొత్తగా ఏమన్నా ఎలుకల బొరియలు ఉంటే వాటిని గుర్తించుకుని ఇప్పుడు మనం ఎలా అయితే చెప్పుకున్నామో అదే ప్రక్రియని మళ్ళీ సూచించినటువంటి మోతాదుల్లో విషపెరని అమర్చుకోవాలి. 2వ రకం మందుని నల్ల మందు అంటారు, జింక్ ఫాస్ఫైడు. ఈ మందు నల్లగా ఉంటుంది, చాలా విషపూరితమైంది. ఒకే ఒక పర్యాయం మనం వాడితే సరిపోతుంది. తక్కువ మందుతో తక్కువ సమయంలో అంటే 24 గంటల్లో ఎలుకలు చనిపోతాయి. అయితే ఈ మందు వాడకానికి ముందు విషం లేని ఎరను వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మందును ఎలుక సందేహిస్తుంది. కావున రైతులు 2 పర్యాయాలు అంటే ఒకసారి మందు కలపకుండా మరోసారి మందు కలిపిన ఎరని ఎలుకల బొరి వద్ద అమర్చుకోవాలి. దానికి ఏం చేయాలంటే మొదటి రోజుని సజీవ ఎలుక బొరియలను మనం గుర్తించుకుని 20 గ్రాముల విషం కలపని ఎరనే అంటే 98 పాళ్ళ నూకలు 2 పాళ్ళ నూనె విషం ఉండదు అటువంటి పొట్లాలని మనం అమర్చుకోవాలి. 3వ రోజున ఏం చేయాలంటే తెరవబడిన ఎలుక బొరియల్లో ఒక్కొక్క బొరియకి 10 గ్రాములు జింక్ ఫాస్ఫైడ్ కలిగి ఉన్న విషపెరని అంటే ఇప్పుడు విషం కలుపుతున్నాం 3వ రోజుని 96 పాళ్ళ నూకలు 2 పాళ్ళ నూనె 2 పాళ్ళ జింక్ ఫాస్ఫైడ్ ఇది అమర్చుకోవాలి. అప్పుడు 4వ ఏమవుతుందంటే చనిపోయిన ఎలుకలు మనకు కనిపిస్తూ ఉంటాయి పొలంలో, వాటిని ఏరివేసి పూడ్చివేయాలి. సో ఈ పద్ధతిని శాస్త్రీయంగా మనం రైతులందరూ కూడా అవగాహన కలిగి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి చేసుకోవాలి. తర్వాత కొంతమందికి కొన్ని అపోహలు ఉంటాయి. అంటే ఏమిటంటే ఈ పొట్లాలు తిన్నా కూడా ఎలుక నీళ్లు తాగేసి బతికిపోవడం అని అంటారు, కానీ కాదండి. రసాయన పదార్థాలు ఎప్పుడైనా సరే ఒక ఎలక ఒకసారి తీసుకుందంటే తిరిగి ఆ పదార్థాన్ని కక్కలేవండి, అంటే కక్కే స్వభావం ఎలకలే లేదు. కాబట్టి కొన్ని గింజలు విషపూరితమైనటువంటి గింజలు నోట్లోకి వెళ్ళినా కూడా తన కడుపులోకి వెళ్తే కనుక ఖచ్చితంగా చనిపోతుంది, నీరు తాగినా కూడా బతకదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పద్ధతులన్నీ కూడా ఏదైతే ఉన్నాయో యాజమాన్య పద్ధతులన్నీ కూడా రైతాంగం సామూహికంగా అవలంబించాలి. ఎందుకంటే ఈ వలసపోయే జంతువులు కాబట్టి ఈ అందరూ ఊరంతా కనీసం గ్రామం ఒక యూనిట్గా తీసుకుని ఆచరించినట్టయితే ఎలుకల నివారణ జరిగి వరిలో స్థిరమైన దిగుబడులు పొందే అవకాశం ఉంది.
1: మీరు ఇంతవరకు ఖరీఫ్ వరిలో ఎలుకల నివారణ గురించి రాజమహేంద్రవరం ఎరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్వి నరసింహారావు గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడొక జానపద గీతం వింటారు.

ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు. ఈరోజు మనం వ్యవసాయ సమాచారంలో భాగంగా వరిలో సుడిదోమ సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముందుగా సుడిదోమ యొక్క జీవిత చక్రం గురించి చూసుకున్నట్లయితే, తల్లి పురుగులు సుమారు 2 నుండి 12 గుడ్ల సమూహంగా ఆకు తొడుములు, అలాగే ఆకు మధ్య ఈనెల్లో, అలాగే మొక్క మొదలు కాండం కణజాలంలో కూడా పెడతాయి. వీటి గుడ్లు తెల్లగా పారదర్శకంగా ఉండి కొద్దిగా వంకర తిరిగి 2 వరుసల్లో ఉంటాయి. ఈ గుడ్ల రక్షణకు తల్లి పురుగులు వాటిపై రక్షణ కవచం స్రవిస్తాయి. 7 నుండి 9 రోజుల్లో పిల్లదోమలు బయటకు వస్తాయి. గుడ్ల నుండి పొదగబడిన పిల్ల పురుగులు చిన్న పరిమాణంలో ఉండి ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి 5 దశల్లో పెద్ద పురుగుగా మారుతాయి. పిల్లదోమ నుండి పెద్ద దోమగా వృద్ధి చెందడానికి 18 రోజుల సమయం పడుతుంది. తల్లి దోమలు ముదురు పసుపు నుండి ముదురు గోధుమ వర్ణంలో ఉండి, రెక్కలు పారదర్శకంగా ఉండి లేత పసుపు వర్ణంలో ఉంటాయి. వీటి జీవితకాలం 30 నుండి 35 రోజుల్లో ముగుస్తుంది. ఇక ఇప్పుడు వీటి అనుకూల వాతావరణం గురించి తెలుసుకున్నట్లయితే, మనం అవసరమైన దానికన్నా ఎక్కువ మోతాదులో నత్రజని అందించడం వల్ల కూడా వీటి పెరుగుదలకు దోహదపడుతుంది. అలాగే దగ్గరగా నాట్లు వేసుకోవడం, ఎక్కువ మొక్కల సాంద్రత ఉండి పంట నేరుగా వెద్దజల్లి విత్తినప్పుడు కూడా ఈ దోమపోటు అధికంగా ఉంటుంది. అలాగే విపరీతమైన పగటి ఉష్ణోగ్రతలు కూడా ఈ దోమకు అనుకూలం. వర్షాలు తగ్గాక విపరీతమైన ఎండల కారణంగా పొలంలో ఆవిరి వాతావరణం ఏర్పడడం, అలాగే సహజ శత్రువులు లేకపోవడం వల్ల కూడా దోమలు నిరాటంకంగా వృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఆర్థిక నష్టపరిమితి స్థాయి. పిలక దశలో దుబ్బుకు 10 పురుగులు, ఈనన దశలో దుబ్బుకు 20 నుండి 25 పురుగులు. ఇప్పుడు వీటి నష్ట లక్షణాలను తెలుసుకుందాం. వీటి తల్లి మరియు పిల్లదోమలు పంట పిలక దశ నుండి ఈనిన దశ వరకు రసాన్ని పీల్చి మొక్కలు ఎండిపోయేలా చేస్తాయి. ఈ దోమలు రసం పీలుస్తున్నప్పుడు విషపూరిత లాలాజలంను మొక్కల్లోకి చొప్పించడం వలన పంట ఎండిపోతుంది. దీనినే హాపర్ బర్న్ లక్షణం అంటారు. వరి చిరుపొట్ట పొట్ట దశలో ఉన్నప్పుడు సుడిదోమ తెల్లవీపు దోమలు అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల పైరు పసుపు నుండి ఎరుపు రంగులోకి మారి సుడులు సుడులుగా ఎండిపోతుంది. ఇప్పుడు వీటి

0: ఈ సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముందుగా సేద్య పద్ధతులు. మనం నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పొలం నుండి నీరును తీసివేయాలి. పొలాన్ని అడపా దడపా ఆరబెడుతూ ఉండాలి. మొక్కలను వరుసల్లో నాటుకోవాలి. చదరపు మీటరుకు 33 మొనలు ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలను తీయాలి. దీనివల్ల మొక్కలకు గాలి వెలుతురు బాగా అందుతుంది. మొదళ్ల వద్ద మందు కొట్టేందుకు కూడా ఉపయోగపడుతుంది. సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే నత్రజని ఎరువులను వాడాలి. సహజ శత్రువు పురుగులైన సాలీడ్లు, అక్షింతల పురుగు వంటి వాటిని పొలంలో ఉండేటట్టు చూసుకోవాలి. పొలంలో అక్కడక్కడ దీపపు కాంతి ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు రసాయన పద్ధతులు. మొదటి చర్యగా పిల్ల పురుగు దశలో, అనగా ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు, బుప్రోఫెజాన్ 320 మిల్లీలీటర్లు లేదా ఇముడాక్లోప్రిడ్ 80 మిల్లీలీటర్లు లేదా థయోమీథాక్సమ్ 40 గ్రాములు 1 ఎకరమునకు 200 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. రెండవ చర్యగా పురుగు ఉధృతి మధ్యస్థంగా ఉన్నప్పుడు పైమెట్రోజాన్ 120 గ్రాములు లేదా ఇమ్డాక్లోప్రిడ్ అలాగే ఎథిప్రోల్ 50 గ్రాములు 1 ఎకరమునకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆఖరి చర్యగా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు డైక్లోరవాస్ 200 మిల్లీలీటర్లు 1 ఎకరమునకు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మీరింతవరకు ఆమ్దాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వరి పంటలో సుడిదోమ సమగ్ర యాజమాన్యం గురించి అందించిన సూచనలు విన్నారు.
1: జీవన ఎరువులతో నేల పోషక లోపాల సమస్యల పరిష్కారం ఎలా అంటే,
2: నత్రజని తక్కువగా ఉన్నప్పుడు
1: మీ పంటను బట్టి రైజోబియం, అజోస్పైరిల్లం లేదా అజిటోబాక్టర్లను వాడండి.
2: ఒకవేళ నేలలో భాస్వరం తక్కువగా ఉన్నప్పుడు
1: ఫాస్ఫేట్ ను కరిగించే సూక్ష్మజీవులను అంటే PSB వాడండి.
2: నేలలో సూక్ష్మ పోషక లోపాలు అంటే జింకు, ఇనుము ఇవి గనక ఉంటే
1: సమీకరించే జాతులను ఎంచుకోండి.
2: ఒకవేళ నేలలో సేంద్రీయ కర్పణం తక్కువ ఉంటేనో
1: సూక్ష్మజీవులను కంపోస్ట్ తో కలిపే జీవన సేంద్రీయ ఎరువులను ఎంచుకుందాం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాజెక్టులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ ప్రసారంలో 8 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై రేడియో నివేదిక వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక సినిమా పాటలు వినే ముందు ప్రకటనలు వింటారు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: స్వరమాలిక సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా చందమామ ఈ చిత్రం నుండి KM రాధాకృష్ణన్, ఆశా భోంస్లే పాడిన పాట వింటారు.
6: ధీం ధనక ధీం తాటిటక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తాటిటక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తాటిటక ధీం ధనక ధీం

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై రేడియో నివేదిక వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: స్వేచ్ఛ, సమానత్వం, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె శ్యామలారావు ఐఏఎస్ గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్, సాయుధ బలగాలు, వివిధ శాఖల సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. స్వాతంత్ర్యం అనేది కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదని, దేశ భవిష్యత్తు నిర్మించాల్సిన బాధ్యతను ప్రతి పౌరునికి గుర్తుచేసే సందర్భమని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ,
1: భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం జాతీయ జెండా కింద నిలబడ్డాం. ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మగౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పెంగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం. వాళ్ళ మన కోసరం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం. ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసి అది దేశ సంకల్పం అవుతుంది. అందరం ఒక కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలి. అది వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత లక్ష్యాన్ని నిర్దేశించారు.

ప్రవేశించారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. స్వతంత్ర భారతదేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది, రాష్ట్రం కూడా ఎన్నో ఒడుకుదొడుకులు చూసింది. మన రాష్ట్రానికి ఒక లక్ష్యం ఉండాలి, మన ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి. అందుకే విస్తృతంగా చర్చించి స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ, అదే మన లక్ష్యం. దీనికోసం 10 సూత్రాలు రూపొందించాం. పేదరికం లేని సమాజం, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఫార్మర్ అగ్రిటెక్, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ అనే 10 సూత్రాలతో విజన్ సాకారం చేద్దాం. లక్ష్యాలు పెట్టుకోవడం మాత్రమే కాదు, దానికి తగిన కార్యాచరణ ఉండాలి. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి ఒక అభివృద్ధి యూనిట్గా తీసుకుని విజన్ యాక్షన్ ప్లాన్లు రూపొందించాం. అభివృద్ధి అంటే ఒక నగరం కాదు, 3 ప్రాంతాలు ఎదగాలి. ప్రతి జిల్లా ప్రగతి సాధించాలి, ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి. అభివృద్ధి వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సహాయం అందేలా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పనిచేస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం. ప్రతి బిడ్డ చదువుకోవాలని, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇచ్చాం. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకంతో మహిళలకు ఆర్థిక భారం తగ్గించాం. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు తీసుకొస్తున్నాం. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి 10% మంది అట్టడుగునున్న 20% మంది కుటుంబాలకి చేయూతనిచ్చేందుకే P4ని ఎంపిక చేశాం. నవ్యాంధ్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది, వారంతా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి. ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. నిరుద్యోగుల కోసం నైపుణ్యం అనే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. మెగా డిఎస్సి 2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల్ని పారదర్శకంగా భర్తీ చేశాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో నూతన ఆవిష్కరణలకు తోడ్పాటు ఇస్తున్నాం. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెంచేందుకు 28 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో 36 రోజుల్లోనే అమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. దీనికోసం అన్ని నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు చేశాం. ఇప్పటికీ 138 పార్కులకు శ్రీకారం చుట్టాం. సామాజిక న్యాయం జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చూస్తున్నాం. ప్రభుత్వ బడులు కేవలం భవనాలు కాదు, అవి పేద పిల్లల భవిష్యత్తుకు పునాదులు. అందుకే మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలని ఆధునిక దేవాలయాలుగా తీర్దిద్దుతున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చాం. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 7 ఏళ్లకు 20,000 అందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నది మా లక్ష్యం. 26 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 25,000

0: కోటి రూపాయలు ఖర్చు చేశాం. 30 ఏళ్ల కళ వెలుగొండ. త్వరలోనే ఆ కళను ఫేజ్ 1 ప్రారంభంతో నిజం చేసుకుంటున్నాం. డ్యాముల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే విధంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నాం. రాజధానిలో 50,000 కోట్ల విలువైన పనులు 25-30 వేల మందితో రాత్రింబగుళ్ళు జరుగుతున్నాయి. స్థానిక పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించాం. 2 ఏళ్లలో 13 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించాం. 25 ఏళ్ల తర్వాత పంచాయతీరాజ్ శాఖలో 10,000 మందికి పైగా ఉద్యోగులకి పదోన్నతులు కల్పించాం. ఆంధ్రప్రదేశ్లో 50% పచ్చదనం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. డాక్రా ఉత్పత్తులకు స్వయం వేపి అనే బ్రాండ్ పెట్టాం. వీధి వ్యాపారులకి రుణాలు అందిస్తున్నాం. బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, హోమ్స్టేల్ని ప్రోత్సహిస్తున్నాం. 36 కోట్ల మంది పర్యాటకులు లాస్ట్ ఇయర్ మన రాష్ట్రాన్ని సందర్శించారు. రెవెన్యూ సంస్కరణలతో 1,000 ఎకరాల భూమిని 22A నుంచి తొలగించాం. అవినీతికి ఆస్కారం లేకుండా మనమిత్ర గవర్నెన్స్ ద్వారా 1,100 సేవలు అందిస్తున్నాం. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగాన్ని బలోపేతం చేశాం. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించలేదు. ఉద్యోగులకి 30,849 కోట్ల బకాయిలు చెల్లించాం. ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే చట్టం దాని పని అది చేయాలి. అందుకే పోలీసులకు ప్రజా భద్రతలో పూర్తి స్వేచ్ఛనిచ్చాం. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనేది మా విధానం. పోలీస్ శాఖలో టెక్నాలజీ, డ్రోన్, AI విస్తృతంగా వినియోగిస్తున్నాం. వీటి ఫలితాలు కనిపిస్తున్నాయి. నేరస్తుల్ని వేగంగా గుర్తించడంతో పాటు అంతే వేగంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి, డ్రగ్గుపై ఉక్కు పాదాన్ని మోపుతాం. పోలీసుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. వారికి 427 కోట్ల బకాయిలు చెల్లించాం. స్వాతంత్రం మనందరికీ హక్కులు ఇచ్చింది. స్వర్ణాంధ్ర మనకు, మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తుంది. మన సంకల్పం ఒకటి, భారత్ ప్రపంచంలో నెంబర్ 1 కావాలి. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 కావాలి. వికసిత్ భారత్ నిర్మిద్దాం, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం. జై తెలుగు తల్లి, జై హింద్.
1: 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ రకాల శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్రమశిక్షణ, దేశభక్తి, సమైక్యతను ప్రతిబింబిస్తూ సాగిన పెరేడ్ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు, ఉద్యోగులకు మెడల్స్ ప్రదానం చేశారు. పెరేడ్లో పాల్గొన్న పోలీస్, సాయుధ బలగాలు, NCC, స్కౌట్ విద్యార్థులకు మెడల్స్, ట్రోఫీలను ప్రదానం చేశారు. అలాగే ఉత్తమ శకటాలకు బహుమతులను అందజేశారు. చివరిగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ గీతాలాపనతో ఘనంగా మూసాయి.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం తెలుగు అనువాదం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత 8 దశాబ్దాల కాలంలో భారత్ ఎన్నో కఠినమైన సవాళ్లను అధిగమించిందని, అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం నేషనల్ వార్ మెమోరియల్ వద్ద వీర జవాన్లకు నివాళులర్పించారు. అక్కడ పుష్పగుచ్చం ఉంచి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల వారసత్వాన్ని గౌరవిస్తూ వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. దేశం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఒక ఆంగ్ల దినపత్రికలో రాసిన వ్యాసంలో ఆయన భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అజ్ఞాత యోధుల ధైర్య సాహసాలు, త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలిసారిగా ఎర్రకోటపై వందే మాతరం ఆలాపన జరగటం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ గత 12 ఏళ్లలో కోట్ల మంది పౌరుల పట్టుదలతో దేశం కొత్త శిఖరాలను అధిరోహించిందని తెలిపారు. ఒకప్పుడు బలహీనమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఈ కృషి ఫలితంగానే 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చటమే తమ ప్రధాన లక్ష్యమని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ,
1: హమే భీ అప్ని క్షమతాఓకో బఢానా హై, అప్ని హితో కీ సురక్ష హమే ఖుద్ కో కర్నీ హై, ఆత్మ నిర్భర్ భారత్ కా సంకల్ప బహుత్ దృఢతా కే సాథ్ హమ్ లేకర్ కే ఆగే బఢ్ రహే హై. మేక్ ఇన్ ఇండియా వోకల్ ఫర్ లోకల్, ఇన్ సారే క్షేత్రో మే హర్ భారతీయ కా మన్ జుడ్ రహా హై. ఆనే వాలే 7-8 వర్ష మే 5-7 యా 8 సెమీ కండక్టర్ ప్లాంట్ బహుత్ హీ జల్ద్ శురూ హోనే వాలే. ఈ ఆత్మ నిర్భర్ భారత్ హమే వికసిత్ భారత్ కీ దిశా మే జానే కా మహామార్గ్ దే.
0: అదేవిధంగా చమురు నిల్వల అన్వేషణను ముమ్మరం చేశామని, 2000

0: 47 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని సాధించటమే లక్ష్యంగా 5 కొత్త అణు రియాక్టర్లను ప్రారంభించనున్నామని నరేంద్ర మోదీ వెల్లడించారు. రాబోయే ఏడాది కాలంలో 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇస్తామని, అలాగే పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు ప్రముఖ అధ్యాపకులతో ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని ప్రకటించారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు 5 నుంచి 15 ఏళ్ల చిన్నారుల కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని, 2030లో భారత్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొన్నారు. పార్లమెంటు, శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి కోరుతూ,
1: मैं देश के सभी राजनीतिक दलों से आज लाल किले की प्राचीर से तिरंगे झंडे की छाया में खड़े होकर के प्रार्थना करता हूं, उन महिलाओं के सम्मान में आगे आइए और जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले. आप भी क्रेडिट लीजिए लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
0: గత 8 దశాబ్దాల కాలంలో భారత్ ఎన్నో కఠినమైన సవాళ్లను అధిగమించిందని, అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత గణతంత్రంతో పాటు దేశ చట్ట న్యాయ వ్యవస్థలు కూడా ఎంతో పరిణితి సాధించాయని, దేశ అంతరాత్మను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో న్యాయవాద వృత్తి అంతర్భాగంగా నిలిచిందని పేర్కొన్నారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు వైభవంగా నిర్వహించాయి. సింగపూర్, చైనా, హాంకాంగ్లలో వేలాది మంది ప్రవాస భారతీయులు జాతీయ పతాకావిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింగపూర్ భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే 2500 మందికి పైగా ప్రవాసుల సమక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాయబారి విక్రమ్ దొరైస్వామి జాతీయ జెండాను ఎగురవేశారు. హాంకాంగ్లో ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచియు, కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చిన్న పన్ను చెల్లింపుదారుల విదేశీ ఆస్తుల వెల్లడి పథకం నిబంధనలు 2026ను ప్రకటించింది. అర్హులైన పన్ను చెల్లింపుదారులు తమ వద్ద ఉన్న అప్రకటిత విదేశీ ఆస్తులు లేదా విదేశీ ఆదాయాన్ని నిర్ణీత పన్ను లేదా రుసుము చెల్లించి స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం రేపటి నుంచి అమల్లోకి రానుండగా దరఖాస్తు చేసుకోవటానికి ఈ ఏడాది డిసెంబర్31 చివరి తేదీగా నిర్ణయించారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు, విదేశీ దౌత్య అధికారులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ మొయిజ్జు తదితర నేతలకు సామాజిక మాధ్యమం వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా శుభాకాంక్షలకు స్పందిస్తూ, భారత్ నేపాల్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న బహుముఖ నాగరికత బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్కే పంపిన సందేశానికి ప్రధానమంత్రి బదులిస్తూ, భూటాన్తో భారత్కు ఉన్న ప్రత్యేకమైన శాశ్వత భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నామని, ఈ బంధం రోజురోజుకు మరింత బలపడుతోందన్నారు. ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య 38కి చేరింది. ప్రధాన భూకంపం అనంతరం నమోదైన పదుల సంఖ్యలోని ప్రకంపనలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. భూకంపం ప్రభావంతో సముద్రంలో 1 మీటర్ కంటే తక్కువ ఎత్తులో సునామీ అలలు ఎగసిపడ్డాయి. అయితే ప్రమాదం లేకపోవడంతో దాదాపు 3 గంటల తర్వాత అధికారులు సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. శిథిలాల కింద నుంచి రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికితీశాయి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా వినూత్న రీతిలో సూర్యపథ్ తిరంగా గ్లోబల్ రిలేను నిర్వహిస్తున్నారు. సూర్యోదయం దిశను అనుసరిస్తూ ప్రపంచ దేశాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఈ కార్యక్రమ ప్రత్యేకత. హర్ ఘర్ తిరంగా 2000

0: 26 వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, ఈజిప్ట్, లాత్వియా, దక్షిణాఫ్రికాలోని భారత రాయబార కార్యాలయాలు ప్రవాస భారతీయులను ఈ వేడుకలో భాగస్వామ్యం చేస్తున్నాయి. వివిధ టైం జోన్ల ప్రకారం తూర్పున సూర్యోదయం అయ్యే మొదటి దేశం నుంచి ప్రారంభమై ప్రపంచ దేశాల వైపు వరుసగా ఒకదాని తర్వాత మరొక భారతీయ దౌత్య కార్యాలయంలో క్రమపద్ధతిలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు. గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 2-3 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: 80వ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం వింటారు.
2: నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు మనమందరం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరి గుండె చప్పుడు వందే మాతరం నినాదంతో మారుమోగుతోంది. ఈరోజు ప్రతి ఇల్లు త్రివర్ణ శోభితమైంది, ప్రతి మనసు త్రివర్ణమయమైంది. దేశం ఉత్సాహం మరియు ఉల్లాసంతో కొత్త సంకల్పాలను తీసుకుంటూ నేడు ముందుకు సాగుతోంది. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశం ఈరోజు దేశ స్వాతంత్రం కోసం త్యాగం మరియు బలిదానాల పరాకాష్ఠను ప్రదర్శించిన మహనీయులైన పుత్రులను నేడు స్మరించుకుంటున్నాం. తమ తపస్సు త్యాగం మరియు బలిదానాలతో స్వాతంత్రమే ఏకైక లక్ష్యంగా తమ పూర్తి జీవితాన్ని ధారపోశారు. పూజ్య బాపూజీతో సహా స్వాతంత్ర సమరయోధులందరికీ మరియు బలిదానాల గొప్ప పరంపరను మేల్కొల్పిన మహోన్నత విప్లవకారులందరికీ ఈరోజు నేను భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ ఇది నిజంగా ఒక చారిత్రాత్మక క్షణం కూడా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై మొదటిసారిగా వందే మాతరం మారుమోగుతోంది. ఈరోజు మన దేశ ప్రజలమంతా వందే మాతరం యొక్క 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నప్పుడు

దీనికంటే గొప్ప సందర్భం ఇంకేముంటుంది? నా ప్రియమైన దేశ ప్రజలారా, గత కొన్ని రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి మరియు దీనివల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వారి కష్టాలను మరియు ఆవేదనను మేము అర్థం చేసుకుంటున్నాం. బాధిత కుటుంబాలందరికీ నేను హామీ ఇస్తున్నాను, కష్ట సమయంలో మేము ఇంకా ఈ దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏ దేశమైనా సరే అది గొప్పగా మారినప్పుడు తన లక్ష్యాలను చేరుకున్నప్పుడు సంకల్ప బలం సామర్థ్యంతోనే తన కలల ప్రయాణంలో ముందుకు సాగుతుంది. నా దేశ ప్రజలారా, ఇకపై చిన్న చిన్న కలలతో మన పనులు సాగవు. మనం పెద్ద కలలు కనాలి, ఎందుకంటే ఆ పెద్ద కలలే మన ఆలోచనలకు విస్తృతిని ఇస్తాయి, మన ఆలోచన పరిధిని మరింత విశాలం చేస్తాయి. అలాంటి గొప్ప లక్ష్యాలే మన సంకల్పాలు కావాలి. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు కష్టాల నుంచి మరియు ఆపదల మధ్య నుంచి కూడా కొత్త దారులను వెతుక్కునే సామర్థ్యం దానంతటా అదే మనలో ఉద్భవిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన సంకల్పాలు కూడా అత్యున్నతంగా ఉండాలి, ఎందుకంటే కలలు ఎంత గొప్పగా ఉంటే మన లక్ష్యాలు మరియు సంకల్పాలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. అప్పుడే మన సామర్థ్యం యొక్క శిఖరాలు పెరుగుతాయి, మన ప్రయత్నాల స్థాయి కూడా పెరుగుతుంది, అప్పుడే మనం మన కలలను సాకారం చేసుకోగలుగుతాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం కూడా ఒక గొప్ప కలను కన్నది, ఆ కలను ఎంతో దృఢ సంకల్పంతో కన్నది. కొత్త శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఆ కలను కన్నది. ఆ కల ఏమిటంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి, అంటే 2047 కల్లా మనం తప్పకుండా వికసిత భారతాన్ని నిర్మించి తీరుతాము. 140 కోట్ల దేశ ప్రజల పౌరుషం మరియు కఠోర పరిశ్రమతో ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి. మరియు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఒక దేశం, అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పం తీసుకున్నప్పుడు అది ప్రపంచం దృష్టిలో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది మన ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచం మనల్ని చూసే దృక్పథాన్ని మార్చుకోవడానికి ఇది ప్రేరేపిస్తుంది. ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఈ మాటలను ఊరికే అనడం లేదు. గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది పౌరులు, వారు దళితులు కావచ్చు, పీడితులు, వంచితులు లేదా ఆదివాసీలు కావచ్చు, గ్రామాల్లో నివసించే వారు కావచ్చు లేదా నగరాల్లో నివసించే వారు కావచ్చు, పేదలు, మధ్యతరగతి వారు, యువకులు, వృద్ధులు, మహిళలు లేదా పురుషులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా కృషి చేశారు. అది ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, తూర్పు కావచ్చు లేదా పడమర కావచ్చు, ప్రతి ఒక్కరూ గత 12 ఏళ్లలో ఒక గొప్ప సంకల్పంతో, పూర్తి అంకిత భావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కృషి చేశారు. దేశ ప్రజలు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నాలను నేను ఎంతో గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నాను మరియు

ఆ కృషి ఫలితంగానే ఇంత తక్కువ సమయంలో 25 కోట్ల మంది దేశ ప్రజలు పేదరికాన్ని జయించి దాని నుండి బయటపడగలిగారు. మన దేశ ప్రజలు చేసిన ఇటువంటి నిరంతర కృషి ఫలితంగానే ఒకప్పుడు మనం ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండే పరిస్థితి నుండి కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఒక మేజర్ ఎకానమీగా అవతరించాము. మిత్రులారా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, ఎన్నో కలలతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది, కానీ ఆశించిన స్థాయిలో మనం పురోగతిని సాధించలేకపోయాము, ఆ వేగాన్ని అందుకోలేకపోయాము. ఏదో సాగుతోంది కదా అన్నట్లుగా పనులు జరుగుతూ వచ్చాయి. అన్నీ అయిపోతాయిలే, చూద్దాంలే అనుకుంటూ ప్రజలు అదే ఆలోచనలో ఉండిపోయారు. 2014 నాటికి మొత్తం ప్రపంచమే మనల్ని బలహీనమైన ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి నెట్టేసింది. అటువంటి పరిస్థితుల్లో గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం ఒక కొత్త వేగాన్ని పుంజుకుంది. ఇప్పుడు మనం అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాము, మరియు ఇది మన దేశ ప్రజలందరి దృఢ సంకల్పం. మీరు 140 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని, వారి సామర్థ్యాన్ని అడ్డుకోవడం అసాధ్యం. నా దేశ ప్రజలారా, గత 12 ఏళ్లలో డిఫెన్స్ ప్రొడక్షన్ దాదాపు 4 రెట్లు పెరిగింది, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల ఉత్పత్తి సుమారు 5 రెట్లు పెరిగింది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 7 రెట్లు వృద్ధి చెందింది, మరియు ఆధునిక రైల్వే కోచ్ల తయారీ ఏకంగా 21 రెట్లు పెరిగింది, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగింది. అంతేకాకుండా ఆధునిక యుగానికి అనుగుణంగా డిజిటల్ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో కూడా మనం మన జెండాను ఎగురవేశాము. ఇంటర్నెట్ వినియోగదారులు, ఇంటర్నెట్ కన్జ్యూమర్లు దాదాపు 4 రెట్లు పెరిగారు, పేటెంట్ గ్రాంట్ అయ్యే సంఖ్య కూడా 4 రెట్లు పెరిగింది, డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 రెట్లు వృద్ధి చెందాయి. సాధారణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించే దిశగా కూడా మేమంతే గంభీరంగా చిత్తశుద్ధితో పనిచేశాము. ప్రతి ఏటా సగటున 15 రెట్లు ఎక్కువ వేగంతో మేము ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చాము. సగటున ప్రతి ఏటా 6 రెట్లు ఎక్కువ వేగంతో ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందించాము. ప్రతి ఏటా 4 రెట్లు ఎక్కువ వేగంతో పేద ప్రజల కోసం మరుగుదొడ్లు నిర్మించే పని చేశాము. ప్రతి ఏటా 3 రెట్లు ఎక్కువ వేగంతో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పని చేశాము. వీటితో పాటు దేశం తన పాలనా విధానంలో కూడా ఎన్నో గొప్ప మార్పులను తీసుకువచ్చింది. మేము వేల సంఖ్యలో ఉన్న అనవసరమైన కంప్లైన్సెస్ను తొలగించాము, వందల సంఖ్యలో ఉన్న పాత చట్టాలను రద్దు చేశాము. ఎందుకంటే గత శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దపు ప్రగతి ప్రయాణం సాధ్యం కాదు. మేము ఆధునిక మౌలిక సదుపాయాల కోసం మెట్రో నెట్వర్క్ను విస్తరించాము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగానికి మరింత బలాన్ని చేకూర్చాము. ఏ వేగంతో అయితే పనులు జరిగాయో, ఏ స్థాయిలో అయితే మేము పని చేశామో, ఈ వేగం, ఈ విస్తరణ, ఈ విజయాలు అన్నీ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా సాధ్యమయ్యాయి. గత దశాబ్ద కాలంలో మనం మొదటిసారి ఇలాంటి మార్పును చూస్తున్నాము. మన ముందు ఇన్ని విజయాలు ఉన్నప్పుడు, అభివృద్ధిలో ఇంతటి వేగం కనిపిస్తున్నప్పుడు, దేశ ప్రజల సామర్థ్యం ప్రతిక్షణం స్పష్టంగా వ్యక్తమవుతున్నప్పుడు, 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే సంకల్పం ఎప్పటికీ అసంపూర్ణంగా మిగిలిపోదు. ఈ గణాంకాలన్నీ కూడా మనం నిరంతరం ముందుకు సాగుతున్నామనడానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు ఆత్మవిశ్వాసం అవసరం, ఆత్మగౌరవం అవసరం, మరియు వీటితో పాటు ఆత్మనిర్భర్ భారత్ కావడం కూడా చాలా ముఖ్యం. అందువల్లనే గత కొన్నేళ్లుగా భారతదేశం ఇకపై ఇతర దేశాలపై ఆధారపడి జీవించకూడదనేది మా దృఢమైన నమ్మకం, మా నిశ్చయం. మనం తప్పనిసరిగా ఆత్మనిర్భర్ భారత్గా ఎదగాలి. ప్రపంచంలో ప్రతిదీ దొరుకుతుంది, చౌకగా దొరుకుతుంది.

ఉంటుంది మరియు త్వరగా కూడా లభించవచ్చు. కానీ దానివల్ల మన సొంత సామర్థ్యం మాత్రం వృద్ధి చెందదు. అంతేకాకుండా మన సామర్థ్యానికి ఎటువంటి పరీక్ష కూడా ఎదురు కాదు. అందుకే మనం కూడా మన స్వయం సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. మన ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యతను మనమే స్వయంగా స్వీకరించాలి. అందువల్లనే ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని అత్యంత దృఢమైన నిశ్చయంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ వంటి అంశాలతో నేడు ప్రతి భారతీయుడు మమేకమవుతున్నాడు. నా ప్రియమైన దేశ ప్రజలారా, దీనికి సంబంధించి నేను మీకు సెమీకండక్టర్ రంగాన్ని ఒక ఉదాహరణగా చెబుతాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటికే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల గురించి చర్చ మొదలైపోయింది. గతంలో మన దగ్గర కూడా చర్చలు జరిగేవి, కానీ సెమీకండక్టర్ రంగానికి సంబంధించి ఎటువంటి పెద్ద ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్లలేకపోయాము. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నేటి డిజిటల్ ప్రపంచంలో, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో చిప్స్ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటున్నాము. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులైనా, మన మెడికల్ ఎక్విప్మెంట్ అయినా, లేదా మన రవాణా మార్గాలైనా సరే, నేడు ప్రతి ఒక్క దానిలో చిప్స్ వాడకం అనివార్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిప్ లేకుండా ప్రపంచమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే భారతదేశం ఆత్మనిర్భరత దిశగా అడుగులు వేస్తూ మన సొంత సెమీకండక్టర్ ప్లాంట్లను, అతిపెద్ద సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 3 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ఇప్పటికే ఎగుమతి అవ్వడం కూడా మొదలైందని నాకు సమాచారం అందింది. మరియు నేను నా దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, రాబోయే 7-8 ఏళ్లలో మరో 5, 7 లేదా 8 సెమీకండక్టర్ ప్లాంట్లు చాలా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ అనేది మనల్ని వికసిత భారత్ దిశగా నడిపించే ఒక మహామార్గం వంటిది. నా ప్రియమైన దేశ ప్రజలారా, అదేవిధంగా ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ గురించి కూడా చర్చ జరుగుతోంది. నేటి మొత్తం టెక్నాలజీ ఈ క్రిటికల్ మినరల్స్ పైన ఆధారపడి ఉంది. అందుకే భారతదేశం ఈ విషయంలో కూడా తనను తాను సురక్షితం చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. మనం ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క లక్ష్యాన్ని అందరితో పంచుకోవాలి. మనం నేషనల్ క్రిటికల్ మినరల్స్ పథకాన్ని ప్రారంభించాము, మరియు వేదిక్ సదస్సులో క్రిటికల్ మినరల్స్ కారిడార్ గురించి కూడా ప్రకటించాము. దీనికి సంబంధించి పలు దేశాలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఈ క్రిటికల్ మైనింగ్ విషయంలో భారతదేశంపై నమ్మకం ఉంచుతున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, సెమీకండక్టర్లు మరియు క్రిటికల్ మినరల్స్ మాదిరిగానే నేడు మనం, మరియు ఈ ప్రపంచం ఏ సాంకేతికత దిశగానైతే పయనిస్తున్నామో అందులో మనం స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యం. అందులో శక్తి లేదా ఎనర్జీ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎనర్జీ లేకుండా ఈ నవ ప్రపంచాన్ని నడపడం చాలా కష్టం. అందువల్ల అది చిప్స్ అయినా, ఏఐ అయినా, లేదా డేటా సెంటర్లు అయినా సరే, మనకు చాలా భారీ మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ అనేది మన ప్రస్తుత కాలపు అవసరం. అందుకే మనం ఇప్పటికే ఆ దిశలో ఒకదాని తర్వాత ఒకటిగా ఎంతో బలమైన అడుగులు వేశాము. శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీని సాధించడానికి అణుశక్తి ఒక ప్రధాన మాధ్యమంగా ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలం. మనం పార్లమెంట్లో ఈ రంగానికి సంబంధించి శాంతియుత ప్రయోజనాల చట్టాన్ని ఆమోదించి ఒక కొత్త దిశలో ముందుకు సాగే మార్గాన్ని సుగమం చేసుకున్నాము. 2047 నాటికి మనం 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఈ ఒక్క దశాబ్దంలోనే మనం 5 కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించబోతున్నాము. ప్రారంభించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాము.

ఈ ఏడాది భారతదేశం ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీలో విశేషమైన నైపుణ్యాన్ని సాధించి ఒక కీలకమైన మైలురాయిని దాటింది. దీని కారణంగా అణు ఇంధన రంగంలో మన స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఎంతో గొప్ప విజయం వైపు అడుగు వేశాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు వనరుల కొరత కారణంగా దేశం ఎక్కడా ఆగిపోదు. అయితే ఏదైనా పని ఆగిపోవడానికి అసలైన కారణం మన ఆలోచన పరిమితులే అవుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు సంకుచితమై ఆ పరిమితుల్లోనే కొట్టుమిటాడుతుంటాయో, అప్పుడు మనం మన స్వంత సామర్థ్యాన్ని కూడా గుర్తించలేకపోతాము. మన దేశం ముడి చమురు అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది కేవలం మన గతంలోని తప్పుడు ఆలోచన విధానం వల్లే జరిగింది. మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు.

అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది కేవలం మన గతంలోని తప్పుడు ఆలోచన విధానం వల్లే జరిగింది. మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు. అటువంటి ఆలోచన ధోరణి కారణంగానే మనం మన సముద్ర తీరంలో దాదాపు 99% భాగాన్ని నోగో ఏరియాగా ప్రకటించి ఉంచాం. మనమే సముద్రం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోరేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నాము. ఇది నిజంగా ఒక రకమైన ఆలోచన దారిద్ర్యమే. అందుకే ఇలా ఇక ఏమాత్రం సాగడానికి వీల్లేదని మేము నిర్ణయించుకున్నాము. గతంలో దాదాపు 99% మేర ఏవైతే నో గో ఏరియాలుగా ఉండేవో వాటన్నింటినీ మేము ఇప్పుడు గో అహెడ్ ఏరియాలుగా మార్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పుడు మనం సముద్ర గర్భంలో కూడా ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఇంధనానికి సంబంధించిన కొత్త నిల్వలను కనుగొనే దిశగా ఎంతో చురుకుగా అడుగులు వేస్తున్నాము, తగిన ప్రయత్నాలు చేస్తున్నాము. మనం గత ఏడాది అదే దిశలో ఒక కీలకమైన అడుగు వేస్తూ ప్రతిష్టాత్మకమైన సముద్ర మంథన్ పథకాన్ని ప్రకటించాము. గత కొన్ని రోజులుగా మేము ఈ పని కోసం దాదాపు 85,000 కోట్ల రూపాయలను కేటాయించి ఈ పనుల వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీ గురించి నేను చెప్పినట్లుగా మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు కూడా మన పూర్తి శక్తిని కేంద్రీకరించడం చాలా అవసరం. అందువల్ల ఇంధనం లేదా శక్తి యొక్క సరైన వినియోగాన్ని పెంపొందిస్తూ భారతదేశం నేడు ఇదే దిశలో ఎంతో వేగంగా అడుగులు వేస్తోంది. 2014 కంటే ముందు అంటే నేటి నుండి సరిగ్గా 12 ఏళ్ల క్రితం మన దేశంలో కేవలం 70 నగరాల్లో మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే వ్యవస్థ ఉండేది, పైపుల ద్వారా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఆ తర్వాత గడిచిన ఈ 12 ఏళ్లలో మేము ఆ 70 నగరాల సంఖ్యను ఏకంగా 700 నగరాలకు చేర్చాము. వేగం అంటే ఇలా ఉండాలి, విస్తరణ అంటే ఇలా ఉండాలి. 2014 కంటే ముందు దేశంలో కేవలం 20 నుండి 22 లక్షల ఇళ్లకు మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అయ్యేది, కానీ నేడు దాదాపు 1.75 కోటి ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా 12 ఏళ్ల క్రితం మన దేశంలో సోలార్ ఎనర్జీ సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు మాత్రమే ఉండేది. అవును, కేవలం 2 గిగావాట్లు మాత్రమే. ఈరోజు మనం 160 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీకు మరొక సమాచారాన్ని అందిస్తున్నాను. ఈ పథకాల ప్రయోజనం దేశంలోని మధ్యతరగతి మరియు సామాన్య కుటుంబాలకు కూడా అందేలా మేము అంతే సమానంగా దృష్టి సారించాము. అందుకే మేము పిఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజనను ప్రారంభించాము. ఇంత తక్కువ సమయంలోనే 50 లక్షల గృహాలు ఇందులో నమోదు కావడం నేడు నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. సౌర విద్యుత్ రంగంలో మనం నిర్ణీత గణాంకాలను దాటి ముందడుగు వేస్తున్నాము, మరియు ఈ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల వేలాది ఇళ్లలో కరెంటు బిల్లు ఇప్పుడు 0 అయిపోయింది. వేలాది కుటుంబాలు తమ సొంత అవసరాలకు విద్యుత్తును వాడుకోవడమే కాకుండా మిగిలిన అదనపు విద్యుత్తును అమ్మి నేడు ఆదాయాన్ని కూడా గడిస్తున్నాయి. ఈ పని కోసం ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి దాదాపు 80,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నాము. ఆ విధంగానే మనం ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉందో దాని విద్యుదీకరణ లేదా ఎలక్ట్రిఫికేషన్ పనులు మన దేశంలో 1925లోనే ప్రారంభమయ్యాయి. కానీ 90 ఏళ్ల కాలంలో అంటే 1925 నుండి గడచిన 90 ఏళ్లలో కేవలం 30% రైల్వే మార్గాల విద్యుదీకరణ మాత్రమే జరిగింది. అంటే 90 ఏళ్లలో కేవలం 30% మాత్రమే జరిగిన మన పనుల వేగాన్ని ఒకసారి గమనించండి. అలాగే లక్ష్యాన్ని చేరుకోవడంలో మా వేగాన్ని చూడండి.
మేము కేవలం

ఈ ఒక్క దశాబ్ద కాలంలోనే 100కి 100% ఈ పనులను పూర్తి చేశాం. 90 ఏళ్లలో కేవలం 30% పని జరిగితే గత 10 ఏళ్లలోనే మేము 70% పనిని పూర్తి చేశాము. పని చేయడం అంటే ఇలా ఉండాలి. దీనివల్ల మనం బయటి దేశాల నుండి దిగుమతి చేసుకునే డీజిల్ వినియోగం తగ్గి ఎంతో ఆదా అయ్యింది. మన రైళ్లు విద్యుత్ ద్వారా నడవడం మొదలైంది. ఫలితంగా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేము ఇంతటితోనే ఆగిపోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం వెనుకబడి ఉండాలని మేము ఏమాత్రం కోరుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా మీరు ఒక వార్త వినే ఉంటారు, భారతదేశం ఇప్పుడు ఇంధన రంగంలో కూడా కొత్త శిఖరాలను తాకింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించడం జరిగింది. దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు అత్యంత శక్తివంతమైన రైలు. ఈ హైడ్రోజన్ రైలు తయారీ రంగంలో కూడా భారతదేశం తన సత్తా చాటి గర్వంగా జెండా పాతేసింది. దేశ ప్రజలందరికీ నా విన్నపం ఏమిటంటే, గత 10-12 ఏళ్లుగా మనం నిరంతరం 1947 నాటి ఆ ఆశయాలను సాధించే దిశగా మనం వేగంగా ముందుకు సాగుతున్నాము. మరియు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని మైలురాళ్లను అధిగమిస్తూ విజయాలను నమోదు చేస్తున్నాము. అయితే ఈ ప్రయాణంలో మనం కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. గత 10 నుండి 12 ఏళ్ల కాలంలో మనం ఎన్ని సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కరోనా వంటి ప్రపంచ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయి. మనం కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా యుద్ధ భీభత్సానికి సంబంధించిన వార్తలు రావడం మొదలయ్యాయి. ఒకవైపు ఉక్రెయిన్, మరోవైపు పశ్చిమ ఆసియా, ఇలా ప్రతి చోట ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. మరోపక్క భవిష్యత్తును ఊహించేవారు ఏవేవో ప్రకటనలు చేస్తూ వచ్చారు. వాటి గురించి మనకు తెలియనిది కాదు. దేశాన్ని భయపెట్టడం, ప్రజలలో అభద్రతా భావాన్ని నింపడం, దేశాన్ని నిరంతరం ఆందోళనకు గురి చేయడం లాంటి పనుల్లోనే కొంతమందికి అమితమైన ఆనందం కలుగుతుంది. మనకు వ్యాక్సిన్ దొరకదని, కోవిడ్ బారి నుండి ప్రజలు ప్రాణాలతో బయటపడలేరని వారు ప్రచారం చేశారు. పశ్చిమ ఆసియాలో సంక్షోభం వచ్చిందని, ఇక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకదని, గ్యాస్ దొరకదని, డీజిల్ లభించదని, ఎరువులు కూడా రావని రకరకాల వదంతులను వ్యాప్తి చేస్తూ భారత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి, వారిని ఆందోళనలో ముంచివేయడానికి కొంతమంది వ్యక్తులు ఎంతో ప్రయత్నించారు. కానీ గత 10-12 ఏళ్లుగా మేము అమలు చేస్తున్న పక్కా ప్రణాళికలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ దేశం స్వయంగా చూసింది. మనం ఇంతటి భారీ సంక్షోభంలో ఉన్నప్పటికీ నాగరిక్ దేవో భవ అనే మంత్రాన్ని స్వీకరించి జీవిస్తూ భారతదేశం చేపట్టిన సన్నాహాల వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ముందస్తు చర్యలు తీసుకోగలిగాము. అసలు ఇలాంటి సంక్షోభం వస్తుందని మనం ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఆ కష్టకాలంలో మనం చేసిన ఈ ఏర్పాట్లన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. ఫలితంగా ఈరోజు దేశంలో గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ ఉంది, మరియు రైతులకు అవసరమైన యూరియా కూడా అందుబాటులో ఉంది. మనం ఇప్పుడు మన స్వశక్తి మీద నిలబడుతున్నాము మరియు విజయ పథంలో ముందుకు సాగుతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఈ సంక్షోభాల ప్రభావం ప్రతి ఒక్కరిపైన పడింది. దీని నుండి మనం కూడా మినహాయింపు ఏమీ కాదు. ప్రపంచ మార్కెట్లో యూరియా ధరలు ఎంతగా పెరిగాయంటే, ఒక్కో బస్తా ధర ఏకంగా 3000 రూపాయలకు చేరుకుంది. అయినప్పటికీ నేటికీ మేము నా దేశ రైతులపై ఆ భారాన్ని మోపడం లేదు. ప్రభుత్వం ఆ భారాన్ని తన భుజాలపై మోస్తోంది. ప్రపంచ మార్కెట్లో మనకు 3000 రూపాయలకు లభించే యూరియా బస్తాను మన రైతులకు మాత్రం మేము కేవలం 300 రూపాయలకే అందిస్తున్నాము. అంతేకాదు, నేడు ప్రపంచ మార్కెట్లో డిఏపి ధర బస్తాకు 5000 రూపాయలకు చేరుకుంది. కానీ నా దేశ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికీ మేము వారికి కేవలం 1350 రూపాయలకే డిఏపిని అందిస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒకానొక సమయంలో నేను ఆత్మనిర్భరత గురించి మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చుని ఆలోచించే కొందరు వ్యక్తులు ఇక గ్లోబలైజేషన్ పరిస్థితి ఏమవుతుందని మమ్మల్ని ప్రశ్నించేవారు. అయితే ప్రపంచం గమనిస్తోంది. గత దశాబ్ద కాలంలో లోకం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడటమే మానేసినట్లు అనిపిస్తోంది. ఎక్కడి నుండి అయితే గ్లోబలైజ్

చేసిన నినాదాలు వినిపించేవో, ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ప్రపంచంలోని ప్రతి దేశం తన సొంత అవసరాలు మరియు పరిస్థితుల వైపు మొగ్గు చూపింది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంక్షోభ సమయంలో కొంతమంది వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వనరులను ఆయుధాలుగా మార్చుకునేలా కుట్రపూరిత క్రీడ ఆడారు. ప్రపంచ దేశాలు తమ దగ్గర ఉన్న ప్రతి వనరును ఆయుధంగా మార్చుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇలా వనరులను వెపనైజ్ చేయడం అంటే రిసోర్సెస్ని ఆయుధాలుగా మార్చుకోవడం పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్, మందులు, టెక్నాలజీకి సంబంధించిన చిప్స్ ఇంతే కాకుండా భూభాగాలను కూడా నేడు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఒకవేళ మనం 10 ఏళ్ల క్రితమే ఆత్మనిర్భరత అనే మంత్రాన్ని స్వీకరించి సరైన దిశలో పయనించి ఉండకపోతే ఇలాంటి సవాళ్లను మనం ఇంత ధీటుగా ఎలా ఎదుర్కొనే వాళ్ళమో ఒకసారి ఊహించుకోండి. మరియు ఈ దిశగా మా సన్నద్ధత నిరంతరం పెరుగుతూనే ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మరోవైపు నేడు భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేగంగా పెరుగుతోంది. ఈనాడు భారతదేశం ప్రపంచం దృష్టిలో ఒక ఆమోదయోగ్యమైన మరియు గౌరవనీయమైన దేశంగా ఎదుగుతోంది. భారతదేశం వద్ద స్థిరమైన పొలిటికల్ మ్యాండేట్ ఉంది, ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది, భారతదేశం ఒక వైబ్రెంట్ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంది, మరియు ఇక్కడ పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంది. మనందరికీ దిశానిర్దేశం చేసేది భారత రాజ్యాంగం. ఇప్పుడు ప్రపంచం మన సామర్థ్యాలను గుర్తించడం ప్రారంభించింది. అందుకే 2014 తర్వాత ప్రపంచంలోని దాదాపు 40 దేశాలతో మన FTA ఒప్పందం కుదురుతోంది. ఇప్పుడు చూడండి ఎంతటి గొప్ప అవకాశం వచ్చిందో. నిజానికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఒక అద్భుతమైన అవకాశం. అందుకే ప్రత్యేకంగా నేను మన MSMEలకు చెప్పదలుచుకున్నాను, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, మనం ప్రపంచానికి చేరుకోవాలి. భారతదేశ ఉత్పత్తికి చెందిన ప్రతి వస్తువు ప్రపంచ మార్కెట్కు చేరాలి. అది మన టెక్స్టైల్ కావచ్చు, మన మెషినరీ కావచ్చు, లేదా మందులు కావచ్చు. మనం ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్లను మనం దాటాల్సి ఉంటుంది. ప్రపంచం నుండి మనకు లభించే వాటి కంటే మెరుగైనవి మనం అందించాలి. ప్రపంచంలో లభించే వస్తువుల కంటే తక్కువ ధరకే మనం ఇవ్వాల్సి ఉంటుంది. పంజాబ్లోని లూధియానా నుండి మొదలుకొని తమిళనాడులోని తిరుప్పూర్ వరకు మన టెక్స్టైల్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. ఇంతేకాకుండా కేరళ నుండి గుజరాత్ వరకు మరియు తమిళనాడు నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మన సముద్ర తీరం, అక్కడ నివసించే మన మత్స్యకార సోదర సోదరీమణులు, నేడు ఈ FTA ఒప్పందాల కారణంగా మన శ్రీంప్ అంటే రొయ్యల ఎగుమతులకు ఎంతో గొప్ప అవకాశం ఏర్పడింది. మన సీ ఫుడ్ కు కూడా ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేను కోరుకునేది ఏమిటంటే, మనం ఈ సానుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఈ లక్ష్యాలను సాధించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీ ముందుంచిన ఈ ప్రణాళిక వెనుక ఉన్న 2047 లక్ష్యం ఈ పటిష్టమైన పునాదులపైనే నిలబడి ఉంది. 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే ఈ లక్ష్యం గడిచిన 10-12 ఏళ్లలో నా దేశ ప్రజలు చాటిన అపారమైన సామర్థ్యంలో ఒక భాగం మాత్రమే అని నేను భావిస్తున్నాను. అందుకే నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ శతాబ్దంలో పావు వంతు సమయం గడిచిపోయింది, మరియు రాబోయే పావు వంతు కాలం మనకు అత్యంత కీలకమైనది. ఇప్పుడు మనం ఆగిపోకూడదు, మన వేగం తగ్గకూడదు. మన దిశ ఇప్పటికే ఖరారైంది, మనం అనుకున్నది సాధించి తీరాలి. అందుకోసం మనం మన వర్క్ కల్చర్ని మార్చుకోవాలి. మన వర్క్ కల్చర్ని మారుస్తూనే మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మన పని వేగంలో కూడా మార్పు తీసుకురావాలి. గడిచిన 5-6 దశాబ్దాలలో జరగని పనులను మనం రాబోయే 5-6 ఏళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. నా దేశ యువశక్తిపై
నా దేశ నవ యువకులపై, నా దేశ తల్లులు మరియు సోదరీమణులపై, నా దేశ రైతులపై, నా దేశ కార్మికులపై నాకు పూర్తి నమ్మకం ఉంది.

మనందరం కలిసి ఈ కలను సాకారం చేయగలమని నేను విశ్వసిస్తున్నాను. అందుకే మనం సంస్కరణల వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. నేను రిఫార్మ్ అంటే సంస్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మనకు కేవలం ఒక బలవంతపు చర్య కాదు, అలాగే రిఫార్మ్ అనేది మనకు ఏదో ఒక ఆకర్షణీయమైన పదం మాత్రమే కాదు, మనకు సంస్కరణలు అంటే ఒక బలమైన నిబద్ధత. ఆ దృఢ నిశ్చయంతోనే మనం రిఫార్మ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణాన్ని ప్రారంభించాము. రాబోయే రోజుల్లో కూడా మనం తదుపరి స్థాయి సంస్కరణల వైపు దూసుకెళ్లబోతున్నాం. అందుకే ప్రభుత్వం, సమాజం, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయ పద్ధతుల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుంది. మన ఆలోచన సరళిలో మార్పులు చేసుకోవాలి, మన లక్ష్యాలను పునర్నిర్మించుకోవాలి. మరియు అందుకే నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగవలసి ఉంది. భారతదేశ సామర్థ్యాన్ని సప్త సింధువుల రూపంలో మనం గుర్తించిన, అర్థం చేసుకున్న మరియు విన్న ఆ పురాతన యుగాన్ని నేను నేడు గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు వికసిత భారతాన్ని నిర్మించడానికి మనకు ఒక కొత్త చైతన్యం, ఒక కొత్త ప్రవాహం అవసరం. నేడు ఎర్రకోట బురుజుల నుండి నేను దేశం ముందు శక్తి యొక్క సప్తధారను ఆవాహన చేస్తున్నాను. రాబోయే 5-7 ఏళ్ల కాలంలో, గడిచిన 5-7 దశాబ్దాల్లో జరగని పనులను సప్తధార యొక్క సామర్థ్యంతో, శక్తితో మనం దేశానికి కొత్త ఎత్తులను, సరికొత్త వేగాన్ని అందిస్తాము మరియు కొత్త లక్ష్యాలను చేరుకునే సామర్థ్యాన్ని కూడా ఇస్తాము. దీనితో పాటుగా దేశ యువశక్తి యొక్క అపారమైన సామర్థ్యాన్ని రాష్ట్ర నిర్మాణంలో సంపూర్ణంగా వినియోగించుకోవడం జరుగుతుంది, వారి శక్తిని దేశాభివృద్ధికి జోడించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నేను ఈ సప్తధార గురించి మాట్లాడేటప్పుడు అందులో సప్తధార యొక్క మొట్టమొదటి శక్తి మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కేవలం ఉత్పత్తిని పెంచడమే కాకుండా మనం చిన్న చిన్న విడిభాగాలను తయారు చేయాలి, అదేవిధంగా పెద్ద పెద్ద ఉత్పత్తులను కూడా తయారు చేయాలి. పూర్తి వాల్యూ చైన్ మనదే అయి ఉండాలి. అందుకోసం మనకు కాంపోనెంట్స్ తయారీ కావాలి, అలాగే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కావాలి. మనకు సంపూర్ణమైన ఉత్పత్తులు కూడా కావాలి. డిజైన్ స్థాయి నుండి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు భారతదేశం గ్లోబల్ సప్లై చైన్ కు ఒక నమ్మకమైన కేంద్రంగా మారాలి. ఇందుకోసం నేను 3 విషయాలపై ప్రత్యేకంగా నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న నా సోదర సోదరీమణులారా, ఇది సమయం అందించిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని జారిపోనివ్వకండి, మరియు దీనికోసం మనం కాస్ట్, క్వాలిటీ మరియు స్కేల్ వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంటుంది. మన ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలి, మన ఉత్పత్తులు వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి, మన ప్యాకేజింగ్ ప్రపంచ ప్రజలను మెప్పించేలా, ఆకర్షించేలా ఉండాలి. మన జీరో డిఫెక్ట్ ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన గుర్తింపుగా మారాలి. ప్రతి మ్యానుఫ్యాక్చరర్కు, ప్రతి ఎంటర్ప్రెన్యూర్కు, ప్రతి ఎంఎస్సి మరియు ఎంఈలకు నేను చెప్పాలనుకుంటున్నాను, గ్లోబల్ మార్కెట్లో మన గుర్తింపు విశ్వసనీయత మరియు నాణ్యత ఆధారంగా ఉండాలి. నాణ్యత విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. అందుకే ఇకపై మన మంత్రం క్వాలిటీ, క్వాలిటీ మరియు క్వాలిటీ మాత్రమే అయి ఉండాలి. ఇదే మన గ్లోబల్ బ్రాండ్ వాల్యూగా మారుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సప్తధారలోని రెండవ శక్తి వ్యవసాయం, ఫుడ్ ప్రొడక్షన్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్. ఈ దిశలో మనం మరింత వేగంగా ముందుకు సాగాలి. నేడు మన రైతుల కోసం ప్రపంచ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. ఎఫ్పిఓల కారణంగా మనకు ఒక భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. మనం ఆ స్థాయికి చేరుకోవాలి. ఆ ఉన్నత స్థానాన్ని మనం తప్పకుండా అధిరోహించాలి. మనం పొలం నుండి ఎగుమతి మార్కెట్ వైపు సాగాల్సి ఉంటుంది. మన సాంప్రదాయ ఆహార పదార్థాలు కానివ్వండి, మన చిరుధాన్యాలు, మన మసాలాలు, మన పండ్లు మరియు పూలు, ఇలా ఏవైనా కావచ్చు, అసలు మన దగ్గర లేదంటూ ఏముంది, ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్లుగా ఎదగాలి. మన రైతులు రసాయన రహిత సాగుకు ప్రాధాన్యతనిస్తారు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ మరింత పెరగబోతోంది. గ్లోబల్ పారామీటర్స్ ప్రకారం అన్ని రకాలుగా నాణ్యమైనవిగా నిరూపితమయ్యే మన అగ్రో ప్రొడక్ట్స్ ఉంటే మనం ప్రపంచ మార్కెట్లలోకి ఎంతో సులభంగా ప్రవేశించగలుగుతాం. నా సప్తధారలోని 3వ శక్తి టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్.

నా ప్రియమైన దేశ ప్రజలారా, నేటి కాలం ఏఐది, క్వాంటంది, స్పేస్ది, రోబోటిక్స్ది మరియు డేటా సెంటర్లది. పూర్తిగా ఒక కొత్త రంగం ఇక్కడ ఆవిష్కృతమైంది మరియు ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది ప్రతి క్షణం మనకు సవాళ్లను విసురుతోంది. అందువల్ల మన దేశాన్ని ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్గా మార్చకూడదు, మనం ఇన్నోవేషన్ హబ్గా ఎదగాలి. యూపీఐ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మన సత్తా ఏంటో నిరూపించి మన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇప్పుడు భారతదేశం తన డిజిటల్ పబ్లిక్ టెక్నాలజీని ప్రపంచంలోని నలుమూలలకు చేరవేయాలి. నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలి. మేడ్ ఇన్ ఇండియా 6G దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలి. ఇదే మన లక్ష్యం కావాలి మరియు మనం దీనిపై మరింత వేగంగా పనిచేయాలి. ఇందుకోసం మన ప్రయత్నాల్లో ఏమాత్రం లోటు ఉండకూడదు. సప్తధారలోని నాలుగవ శక్తి గతిశక్తి. ఈ గతిశక్తి ద్వారా దేశంలో సీమ్లెస్ ఫాస్ట్ కనెక్టివిటీని పెంపొందించడంపై మనం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మనం నగరాలను హైస్పీడ్ రైళ్లతో అనుసంధానించాలి. మనకు ఆధునిక హైవేలు కావాలి, ఇన్లాండ్ వాటర్ వేస్ కావాలి, ఎయిర్పోర్ట్స్ కావాలి మరియు మల్టీ మోడల్ లాజిస్టిక్ వ్యవస్థలు అవసరం. రేవులంటే కేవలం వస్తువులను ఎగుమతి మరియు దిగుమతి చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఓడ్లు వచ్చి అక్కడ లంగరు వేసే స్థాయికి పరిమితం కాకూడదు. మన రేవులను పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ గ్రోత్ దిశగా మనం మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ సప్తధారలోని మన ఐదవ శక్తి రక్షాశక్తి. అసలు రక్షణ శక్తి యొక్క ప్రాముఖ్యత అనేది అన్ని రకాలుగాను ఎంతో కీలకమైనది. నా ప్రియమైన దేశ ప్రజలారా, డిఫెన్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో ఇప్పుడు భారతదేశం గ్రహించింది, ప్రపంచం కూడా ఆ విషయాన్ని గుర్తించింది. దీనికి మరే ఇతర ప్రత్యామ్నాయం లేదు. భారతదేశం ఇక ఎంత మాత్రం ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్లా మిగిలిపోకూడదు. మనం డిఫెన్స్ రంగంలో ఖచ్చితంగా ఆత్మనిర్భరత సాధించాలి. వచ్చే తరానికి సరిపడా డిఫెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు రక్షణ పరికరాలను సరఫరా చేసే గ్లోబల్ సప్లయర్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో మనం ముందుకు సాగాలి. మనం డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి మరియు హైపర్సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీస్ విషయంలో మనం ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలి. అదేవిధంగా నేడు ప్రతి ఇంటికి సమస్యగా మారుతున్న సైబర్ భద్రత కూడా ఒక రక్షణ రంగమే. ఇందులో మన యువతకున్న సామర్థ్యాన్ని దేశం కోసం మరియు ప్రపంచం కోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఇక మన సప్తధారలోని ఆరవ శక్తి గ్రీన్ ఎకానమీ మరియు బ్లూ ఎకానమీ. ఇవి గ్రీన్ జాబ్స్ను కూడా సృష్టిస్తాయి. మనకు గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మొబిలిటీ మరియు గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్లో గ్లోబల్ స్కేల్ను సాధించి తీరాలి. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటున్న తరుణంలో మనం ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాము. మనం సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నాము మరియు భారతదేశం నేడు ఒక బృహత్తరమైన గ్రీన్ మూవ్మెంట్ సామర్థ్యాన్ని తన వెంట తీసుకుని సాగుతోంది. అంతేకాకుండా బ్లూ ఎకానమీ విషయంలో కూడా భారతదేశం ముందు ఎంతో పెద్ద అవకాశం ఉంది. మనకు ఎంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. బ్లూ ఎకానమీ విషయంలో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఫిషరీస్, కోస్టల్ టూరిజం, టెక్నాలజీ, ఇలా ఎన్నో రంగాల్లో మనం ముందుకు సాగవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం ఈ సప్తధారల గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఏడవ ధారకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అదే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. అది భారతదేశపు సాఫ్ట్ పవర్ యొక్క గొప్ప శక్తి. ఈ శక్తి నేడు ప్రపంచం మొత్తాన్ని భారతదేశంతో అనుసంధానించి ఉంచింది. యోగా అనేది ప్రపంచానికి ఒక గొప్ప శక్తిగా మారుతోంది. భారతదేశంపై నమ్మకం పెరగడానికి ఇది ఒక పెద్ద కారణంగా నిలుస్తోంది. ఏ భారతదేశం దగ్గర అయితే విశ్వాసానికి ప్రతీకలైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో, ఏ భారతదేశం దగ్గర అయితే ఆయుర్వేదం ఉందో, ఏ విధంగానైతే భారతదేశం దగ్గర హోలిస్టిక్ హెల్త్ కేర్ వ్యవస్థ ఉందో, అలాగే హీల్ ఇన్ ఇండియా వంటి ఉద్యమాలు ఉన్నాయో, వీటన్నింటి ద్వారా మనం మన సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పవచ్చు. మన హ్యాండిక్రాఫ్ట్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, మన సినిమాలు, మన క్రియేటివ్ వరల్డ్, VFX, యానిమేషన్, గేమింగ్ మరియు మన డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లో మన ప్రభావాన్ని చూపవచ్చు. క్రియేటివ్ వరల్డ్లో భారతదేశం తన సత్తాను చాటుకోగలదు. మనం దానిని ఒక ప్రపంచ స్థాయి సామర్థ్యంగా అభివృద్ధి చేయాలి. నేడు భారతదేశం వేవ్ సమిట్కు ఒక గొప్ప బలాన్ని అందించింది. క్రమక్రమంగా ప్రపంచమంతా భారతదేశం నిర్వహించే ఈ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ఇది భారతదేశపు సాఫ్ట్ పవర్ను, భారతీయ సృజనాత్మక ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం అపారమైన అటవీ సంపదను కలిగి ఉంది. మన దగ్గర 100కు పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి. మనకు సామర్థ్యం పుష్కలంగా ఉంది, కానీ విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మనం వెనుకబడి ఉన్నాము. మన సాఫ్ట్ పవర్ ద్వారా ప్రపంచ పర్యాటకులను భారతదేశం వైపు ఆకర్షించే అవకాశం మనకుంది. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఈ పనిని ఎంతో సులువుగా చేయగలం. ప్రపంచంలో క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది కూడా భారతదేశం పట్ల ఆకర్షణకు ఒక కేంద్రంగా మారాలి. ప్రస్థాయి క్రీడా ఈవెంట్లు భారతదేశంలో ఎందుకు జరగకూడదు? నేడు కంటెంట్ ఎకానమీ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది దేశంలోని యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని ప్రతి కళాకారుడు ఏదో ఒక సమయంలో భారతదేశ గడ్డపై తమ ప్రదర్శనను ఇవ్వాలని కోరుకుంటారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మిత్రులారా, సప్తధారలోని ఈ 7 శక్తుల ఉద్దేశ్యం కేవలం ఒకే రంగంలో పురోగతి సాధించడం కాదు. ఒక సమగ్రమైన దృక్పథంతో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను, మనం ఏర్పరచుకున్న ఆశయాలను అందుకుని ఆ స్థాయిని మించి ముందుకు సాగే దిశగా మనం నిరంతరం కృషి చేయాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను కొన్ని విషయాల గురించి వివరించాను, కానీ నేను దీనికంటే ఇంకా ఎంతో ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నాను. నేను దేశాన్ని ఒక్కసారి మేల్కొలిపి కుదిపివేయాలని అనుకుంటున్నాను. దేశంలోని శక్తిని కూడా తట్టిలేపాలని నేను కోరుకుంటున్నాను. కేవలం ప్రభుత్వం ఉండటం వల్లే దేశం నడవదు. దేశం అంటే ప్రతి పౌరుడు మమేకం అవ్వడం. మనం ఒక్కసారి దీని గురించి ఆలోచించలేమా? మనం Fortune 500 గురించి తరచుగా వింటూనే ఉంటాము. రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ Fortune 500 కంపెనీల జాబితాలో, ఆ Fortune 500 కంపెనీలలో కనీసం 50 కంపెనీలు భారతదేశానివి ఎందుకు ఉండకూడదు? ఇది మన లక్ష్యం ఎందుకు కాకూడదు? నేడు మన బ్యాంకింగ్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. మరి ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకుల జెండా ఎందుకు ఎగరకూడదు? ప్రపంచంలోని అత్యుత్తమ 5 బ్యాంకులలో భారతదేశానికి చెందిన బ్యాంక్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఎంతో కృషి చేశాము, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా ముందుకు సాగడమే నేటి సమయపు అవసరం. ప్రపంచంలోని మొదటి 5 అతిపెద్ద ఫార్మా కంపెనీలలో భారతదేశానికి చెందిన 1-2 ఫార్మా కంపెనీల పేర్లు కూడా మారుమోగాలి. భారతదేశం ఆ జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లా ఫార్మ్స్ ఉన్నాయి, రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ లీడర్షిప్ మన చేతుల్లోకి రావాలని సమయం కోరుకోవడం లేదంటారా? మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది, తగిన సామర్థ్యం ఉంది, మనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది, వివిధ భాషల పట్ల మనకు అపారమైన పట్టు ఉంది. మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలలో మన దేశానికి చెందిన కన్సల్టింగ్ ఫార్మ్స్ కానీ అకౌంట్ ఫార్మ్స్ కానీ ఎందుకు ఉండకూడదు? ఆ దిశగా మనం గట్టిగా కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన టెక్నాలజీ కంపెనీలు అగ్రస్థానంలో నిలవడమే మన లక్ష్యం కావాలి. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా మన బ్రాండ్లు ఉండాలి. ఆ బ్రాండ్లే మన దేశానికి గుర్తింపుగా మారి ప్రపంచానికి ఒక గమ్యస్థానంగా నిలవాలి. ఆ దిశగానే మనం అడుగులు వేయాలి. దీనికోసం నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను, స్థానిక స్వపరిపాలన సంస్థలను కోరుతున్నాను. మన సంస్కరణల వేగాన్ని పెంచడం భారత ప్రభుత్వ బాధ్యత కూడా. 2047 నాటి మన లక్ష్యాలకు అనుగుణంగా మన వ్యవస్థలను మనం మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. గత కాలపు పాత విధానాలతో మనం ఇక ముందుకు సాగలేము. మన భవిష్యత్తు కలలకు అనుగుణంగా మన నియమ నిబంధనలను మనం రూపొందించుకోవాలి. మరియు వీటిని గనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, నేను మన దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను, ఇదే మార్గంలో మన కష్టంలో ఏమాత్రం లోటు లేకుండా శ్రమిస్తూ మనం అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలని తప్పక సాకారం చేసుకుందాం. మనమందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా పరిశ్రమలు కావచ్చు. మనమందరం కలిసి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. మనం సంస్కరణలను నిరంతరం చేస్తూనే ఉండాలి. ఈ సంస్కరణల ప్రక్రియను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నేను గతంలో కూడా చెప్పినట్లుగా మనం ఈ సంస్కరణలను ఏదో బలవంతం మీద చేయడం లేదు, సంపూర్ణ నిబద్ధతతో చేస్తున్నాము, మరియు మన లక్ష్యాన్ని చేరుకోవడానికే చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం గురించి చర్చిస్తున్నప్పుడు దీనివల్ల లబ్ధి పొందే అసలైన లబ్ధిదారులు ఎవరు? మరియు ఈ ప్రయత్నాలన్నిటికీ అతిపెద్ద సాధకులు ఎవరు? ఒకవేళ ఈ ప్రయత్నాలకు సాధకులు ఎవరైనా ఉన్నారంటే అది నా దేశ యువతే. నా దేశ యువశక్తే ఈ విజయాలకు ఆధారం.

వికసిత భారత్ ప్రయాణంలో యువత పాత్ర చాలా పెద్దది. అంతేకాకుండా వికసిత భారత్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేది కూడా నా దేశ యువతే. అందువల్లే మనం వికసిత భారత్ లక్ష్యాన్ని యువతతో అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. యువతే మన ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ మనం ముందడుగు వేయాలి. మిత్రులారా, గత 10-12 ఏళ్లలో ఆ దిశగా ఎంతో కృషి జరిగింది, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్టప్ ఇండియా అభియాన్ ద్వారా నేడు దేశంలో 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. దేశంలోని యువత స్వయంగా పనులు చేసుకోవడమే కాకుండా మరెంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనికోసం 1 లక్ష కోట్ల రూపాయల ఇన్నోవేషన్ ఫండ్ ప్రకటించింది. నేను దేశ యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ కలలతో ముందుకు రండి, మీకు వనరుల కొరత లేకుండా చూస్తాం. మీ ఆలోచనలకు, మీ మేధస్సుకు తగిన శక్తిని ఇచ్చేందుకు 1 లక్ష కోట్ల రూపాయలతో మేము ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశాము. పరిశోధన రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ ఇండియాలో లభిస్తున్న చౌకైన డేటా మా యువతను మరింత శక్తివంతం చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ఎక్కడైనా ఉందంటే అది కేవలం భారతదేశ గడ్డపైనే ఉంది. ఇది మన దేశ యువతకు ఒక సరికొత్త బలాన్ని చేకూర్చింది. నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ ఇండియా అనే జాతీయ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. స్పేస్ సెక్టార్ను మేము అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. నేషనల్ డ్రోన్ పాలసీని తయారు చేశాం. ఖేలో ఇండియా పాలసీని కూడా తీసుకువచ్చాం. గత 35 ఏళ్లుగా సరైన విద్యా విధానం లేకపోవడంతో మేము ఇప్పుడు సరికొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలులోకి తీసుకువచ్చాం. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది. మిత్రులారా, 2004 నుండి 2014 మధ్య కాలాన్ని మనం గమనిస్తే ఆ సమయంలో మన దేశంలో 350 కంటే తక్కువ యూనివర్సిటీలు ఉండేవి. కానీ నేడు గత 10-12 ఏళ్ల కాలంలోనే సుమారు 650 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మనం దాదాపు 1000 యూనివర్సిటీల సంఖ్యకు చేరుకుంటున్నాము. 2014 కంటే ముందు దేశంలో మెడికల్ సీట్లు కేవలం 400 మాత్రమే ఉండేవి. నేడు మెడికల్ సీట్ల సంఖ్య సుమారు 850కి చేరుతోంది. ఇది మాత్రమే కాకుండా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత గడ్డపై తమ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశ యువతకు భారత్లోనే ఉండి విదేశీ యూనివర్సిటీ డిగ్రీలు పొందేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మన దేశ యువత ఆలోచనలు చిన్నతనం నుంచే టెక్నాలజీ వైపు ఆకర్షితం అయ్యేలా మేము ఆ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాము. అందుకే సుమారు 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్లను చిన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాము. తద్వారా ఆవిష్కరణలు మరియు సాంకేతికత పట్ల వారికి చిన్నప్పటి నుంచే ఆసక్తి కలిగేలా మేము ఈ ఏర్పాటు చేశాము. గత 10-12 ఏళ్ల కాలంలో యువత కోసం మేము అనేక కొత్త మార్గాలను తెరిచాము. మీరు చూసే ఉంటారు, మేము స్టార్ట్అప్ రంగాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చాము. సగటున 28 ఏళ్ల వయస్సు ఉన్న మన దేశ చిన్నారులు, నవ యువకులు ప్రైవేట్ స్టార్టప్ల ద్వారా ప్రపంచంలోనే తమ మొదటి ప్రయత్నంలోనే సొంతంగా శాటిలైట్లను ప్రయోగించారు మరియు రాకెట్లను కూడా లాంచ్ చేశారు. మిత్రులారా, వారు చాలా గొప్ప పని చేశారు. ఈరోజు మన దేశంలో సుమారు 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్నాయి. అలాగే మేము ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ను కూడా నిర్వహించాం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విస్తరణ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకే ఈ ఎర్రకోట సాక్షిగా నేను దేశ యువత కోసం ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే 1 సంవత్సర కాలంలో 1 కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్లో శిక్షణ ఇవ్వాలని మేము నిర్ణయించాము. తద్వారా మన దేశ యువత ఏఐ ప్రపంచంలో కూడా నాయకత్వం వహించే సామర్థ్యాన్ని పొందుతారు. నా మిత్రులారా, బయో ఎకానమీ అనేది ఒక కొత్త రంగం. 2014 కంటే ముందు ఒక కాలం ఉండేది, అప్పుడు బయో ఎకానమీలో కేవలం 60,000 కోట్ల రూపాయల మేర మాత్రమే పనులు జరిగేవి. కానీ నా దేశ నవ యువకులారా, మీరు ఎంతటి అద్భుతాన్ని సాధించారో ఒకసారి చూడండి. విధానాలు సరైనవిగా ఉన్నప్పుడు మరియు లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు నా దేశ యువశక్తి బయో ఎకానమీలో తమ సామర్థ్యాన్ని ఏ విధంగా చాటుకున్నారో అర్థమవుతుంది. 2014 కంటే ముందు 60,000 కోట్లుగా ఉన్న బయో ఎకానమీ వ్యాపారం నేడు ఏ స్థాయికి చేరుకుందంటే, బయో ఎకానమీ నేడు 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఒకసారి మనం 2009-10 కాలాన్ని గుర్తు చేసుకుంటే ఆ సమయంలో మన దేశంలో కేవలం 1,50,000 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యేవి. 2009-10 మధ్య కాలంలో

5.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే విక్రయించబడ్డాయి. కానీ ఈ 2025-26 నాటికి మన దేశంలో ఏకంగా 25 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏవియేషన్ రంగం కూడా నా దేశ యువత కోసం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త విమానాశ్రయాలు, కొత్త విమాన మార్గాలు నిరంతరం కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. మెయింటెనెన్స్ మరియు ఓవర్ హాలింగ్ వంటి పనుల వల్ల కూడా దేశంలో పెద్ద ఎత్తున స్కిల్డ్ మ్యాన్ పవర్ కు పనులు లభిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా విమానాలను తయారు చేసే దిశలో కూడా మనం గొప్ప విజయాన్ని సాధించాము. మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-295 ఇప్పటికే తన గగన విహారాన్ని ప్రారంభించింది, విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. నా మిత్రులారా, దేశ యువత కోసం డ్రోన్ రంగం కూడా చాలా అద్భుతమైన కృషి చేసింది. గ్రామాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా స్వామిత్వ యోజన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దాదాపు 3.5 కోట్ల కుటుంబాలు ఈ స్వామిత్వ యోజన ద్వారా ప్రయోజనం పొందాయి. దీని కారణంగా సుమారు 140 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్లాక్ అయ్యాయి. దీని ద్వారా ప్రజలు బ్యాంకుల నుండి సులభంగా లోన్లు పొందవచ్చు మరియు తమ సొంత వ్యాపారాలను కూడా ప్రారంభించుకోవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం మన మధ్యతరగతి కుటుంబాల ముందు ఒక పెద్ద భారంగా మారిపోయింది ఏమిటంటే అది కోచింగ్ క్లాసుల మధ్య నెలకొన్న పోటీ. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపకపోతే తాము ఒక ప్రతిష్టాత్మక కుటుంబం కాదని ప్రతి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల గురించి మనం ఆలోచిస్తూ వారి 1000 కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే ఉందో దానిని ఆదా చేయాలన్నదే మా లక్ష్యం. దీనివల్ల పిల్లలు కూడా తమ కుటుంబం దగ్గరే ఉండి వారి పర్యవేక్షణలో పెరగలుగుతారు మరియు కుటుంబంపై ఆర్థిక భారం కూడా పడదు. అందుకే మేము యువత కోసం వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించాలని నిర్ణయించాము. మన దగ్గర బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అద్భుతమైన టాలెంట్ ఉంది మరియు గొప్ప టీచర్స్ ఉన్నారు. ఆ వనరులన్నింటినీ ఏకం చేసి మేము దేశంలోని యువతకు అండగా నిలవబోతున్నాము. ఉచిత కోచింగ్ అందించడం కోసం మనం ఒక పెద్ద నెట్వర్క్ను నిర్మించబోతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం క్రీడా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. ఇప్పుడు క్రీడల పోడియం మీద భారతదేశపు జాతీయ గీతం వినిపిస్తోంది, మన దేశపు గీతం ప్రతిధ్వనిస్తోంది మరియు మన భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతూ అందరికీ కనిపిస్తోంది. మన జాబ్స్ పథకం ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. ఖేలో ఇండియా గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్, బీచ్ గేమ్స్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రీడలకు సంబంధించిన కోచింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ మరియు క్రీడలకు అవసరమైన న్యూట్రిషన్ వంటి ఈ అన్ని విషయాలలో భారతదేశం ఇప్పుడు ప్రావీణ్యం సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. మన యువత కోసం ఇది ఒక సరికొత్త రంగం. ఒకవేళ వారు స్వయంగా క్రీడాకారులు కాలేకపోయినా క్రీడలకు సంబంధించిన సపోర్ట్ సిస్టంలో కూడా వారికి ఇప్పుడు ఒక పెద్ద ఉపాధి రంగం అందుబాటులోకి వస్తోంది. మొత్తంగా చూస్తే క్రీడా ప్రపంచంలో భారతదేశం తన ప్రదర్శనను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మనం 2036 ఒలింపిక్స్ కోసం ఒక బలమైన పోటీదారుగా ఎదిగి ముందుకు సాగుతున్నాం. అలాగే 2030లో కామన్వెల్త్ గేమ్స్కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. నా మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్లో దాదాపు 40 రకాల క్రీడలు ఉంటాయి మరియు సుమారుగా 350 నుంచి 350 వరకు వివిధ పోటీలు ఈ ఒలింపిక్స్లో జరుగుతుంటాయి. నా దేశ ప్రజలారా, నా యువ మిత్రులారా, ఇది వింటే మీకు కొంత బాధ కలగవచ్చు, కానీ నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను, మీకు ఒక పిలుపునిస్తున్నాను మరియు ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. ఒలింపిక్స్లో జరిగే సుమారు 350 పోటీలలో భారతదేశం దాదాపు 2వంతుల క్రీడల్లో ఎక్కడా కనిపించదు. ఆయా విభాగాల్లో మన భాగస్వామ్యం అసలు ఉండదు మరియు మనం క్వాలిఫై కూడా కావడం లేదు. అందుకే 2036లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశమే ఆతిథ్యం ఇవ్వాలని, అది మన దేశంలోనే జరగాలని మేము గట్టిగా నిర్ణయించుకున్నాము. అవును, ఖచ్చితంగా 2036లో. నేడు భారతదేశం ఏ క్రీడల్లో అయితే పాల్గొనడం లేదో, భారతదేశం ఏ పోటీలకైతే క్వాలిఫై కావడం లేదో, ఏ పోటీలనైతే భారతదేశం విడిచిపెట్టిందో, అటువంటి

అలాంటి క్రీడారంగాలు మన కోసం వేచి చూస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దీనికోసం మేము టాలెంట్ను గుర్తించే ఒక భారీ ప్రచారాన్ని కూడా నిర్వహించాలనుకుంటున్నాం. మనకు ఒకవేళ 2036 ఒలింపిక్స్ కోసం గొప్ప క్రీడాకారులు కావాలంటే ఈరోజు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ వయస్సులో ఉన్న యువతపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అందుకే పిల్లలలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి పాఠశాలలోనూ ఈ అన్వేషణ సాగుతుంది. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఒక టాలెంట్ హంట్ ప్రచారాన్ని నిర్వహిస్తాం. వారిలోని ప్రతిభను గుర్తించి ఆపై వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశం తరపున ఆడే గొప్ప క్రీడాకారులుగా వారిని తీర్చిదిద్దుతాం. నా ప్రియమైన యువతారా, దేశం ముందు, ముఖ్యంగా మన దేశ యువత ముందు నేడు మాదక ద్రవ్యాల వ్యసనం ఒక అతిపెద్ద సంక్షోభంగా మారుతోంది. మత్తు పదార్థాలు లేని భారత్, అంటే నశాముక్తి భారత్ సాధించడం మనందరి సామూహిక బాధ్యత కావాలి. మన ఉజ్వల భవిష్యత్తు కోసం మన యువతరం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలి. మన యువత యొక్క సామర్థ్యం మన దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. అందుకే నశాముక్తి భారత్ మనందరి లక్ష్యం కావాలి. గత కొద్ది రోజులుగా మై భారత్ వాలంటీర్లు, దేశంలోని ఎన్జిఓలు, సామాజిక సాంస్కృతిక సంస్థలు మరియు ఆధ్యాత్మికవేత్తలు అందరూ కలిసి నశాముక్తి భారత్ కోసం 100 వారాలు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రచారం 100 వారాల పాటు నిరంతరాయంగా సాగనుంది. ప్రతి కుటుంబం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని, దీంతో మమేకం కావాలని నేను కోరుకుంటున్నాను. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చాలనే కలని సాకారం చేసేందుకు మీరు ముందుకొచ్చారు. ఇది చాలా అభినందనీయం. నా ప్రియమైన దేశ ప్రజలారా, 21వ శతాబ్దంలో దేశం ఎదుర్కొంటున్న పాత సవాళ్లను పూర్తిగా రూపుమాపడం అత్యంత ఆవశ్యకం. నక్సలిజం, మావోయిజం లక్షలాది మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయి. ఎంతో మంది తల్లుల నుంచి వారి బిడ్డలను దూరం చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రతి తల్లిదండ్రుల కలలను ముక్కలు చేశాయి. ఈ నక్సలిజం సుమారు 4 దశాబ్దాల పాటు భారతదేశంలోని ఒక పెద్ద భాగాన్ని, జనాభాలోని ఒక పెద్ద వర్గాన్ని తన పిడికిల్లో నలిపివేసింది. తుపాకీ గొట్టంతో ఆ ప్రాంతాలను తన గుప్పిట్లో ఉంచుకుని మన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కింది మరియు దేశంలోని సామాన్య పౌరుల రక్షణకు ఒక పెద్ద సవాలుగా మారింది. 3.5 వేల మందికి పైగా మన పోలీస్ భద్రతా బలగాల జవాన్లు అమరులయ్యారు. ఒక యుద్ధంలో ఎంతమంది సైనికులు మరణిస్తారో అంతకంటే ఎక్కువగా మన పోలీస్ జవాన్లు దేశంలోని సామాన్య మానవుడికి రక్షణ కల్పించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నక్సలిజం మన భూమిని రక్తసిక్తం చేసింది. 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడే అదే రోజు మేము దీన్ని అంతం చేస్తామని సంకల్పం తీసుకున్నాము. మనం దేశాన్ని నక్సలిజం నుండి విముక్తం చేస్తామని నాడే నిశ్చయించుకున్నాం. నేడు నక్సలైట్ మావోయిస్టు హింసకు తన చివరి శ్వాస తీసుకునే శక్తి కూడా లేదని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దానిని పూర్తిగా అంతం చేసే దిశగా మనం సాగుతున్నాం. ఎక్కడైతే ఒకప్పుడు నక్సలైట్ల తుపాకీ గుళ్ళు మోగేవో, ఎక్కడైతే ఈ నేల రక్తసిక్తమై ఉండేదో, నేడు అదే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, అవే పరిసరాల్లో నక్సలిజం నుండి విముక్తి లభించడం వల్ల నేడు అభివృద్ధి, విశ్వాసం మరియు ప్రయత్నాల త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సవాలును మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ సవాలు పట్ల మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్ల తరబడి దేశ అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని కూర్చున్నారు. ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా కూడా చేరారు. ఈ మావోయిస్టు ఆలోచన విధానమే మన విధానాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆయుధాలు పట్టిన నక్సలైట్లను తుదముట్టించడంలోనూ, ఆ సంక్షోభం నుండి దేశాన్ని విముక్తం చేయడంలోనూ మనం ఘన విజయం సాధించాము. అయితే ఆయుధాలు పట్టిన నక్సలైట్లు అయితే వెళ్ళిపోయారు, కానీ ఈ మేధో నక్సలైట్లు మాత్రం ఇంకా పొంచి ఉన్నారు. ఈ మేధో నక్సలైట్లు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. వారు హింస మరియు అరాచకత్వానికి దారి తీసే మార్గాలను అన్వేషిస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి మళ్లించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. అటువంటి ఈ మేధో నక్సలైట్లను మనం గుర్తించాల్సి ఉంది. ఈ మేధో నక్సలైట్లను సమాజం నుండి వేరు చేయాల్సి ఉంది. దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రధాన స్రవంతిలోకి దేశ యువతను మనం అనుసంధానించాలి. నా ప్రియమైన

దేశ ప్రజలారా, ఒక సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. సవాలు సరిహద్దుల లోపల ఉన్నా లేదా సరిహద్దుల అవతల ఉన్నా భారత్ ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. నేడు యుద్ధం యొక్క స్వభావం మారుతోంది. ఇప్పుడు యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరుగుతుందని చెప్పలేము. యుద్ధం దేశ సరిహద్దుల లోపల ఎక్కడో ఉన్న రిఫైనరీలపై దాడి చేయడం ద్వారా లేదా బ్యాంకింగ్ రంగం వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కూడా జరగవచ్చు. డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త రీతిలో యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తున్నారు మరియు ఫ్యాక్టరీలను ధ్వంసం చేస్తున్నారు. గత ఏళ్లలో మేము మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించాము. నేడు ఆ పనులు ఎంతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం మన రక్షణ ఎగుమతులు దాదాపు 50 రెట్లు పెరిగాయి. సుమారు 100 దేశాలకు మన ఆయుధ సంపద చేరుతోంది. అంతర్జాతీయ యవనికపై భారతదేశ ప్రతిష్ట క్రమక్రమంగా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఆయుధాల తయారీ మరియు సాంకేతికత దిశగా మరింతగా శ్రమించాల్సి ఉంది. మనం మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, కానీ అదే సమయంలో మన పౌరులను కూడా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. గత శతాబ్దపు యుద్ధాలకు అనుగుణంగా మన దేశంలో అభివృద్ధి చెందిన సివిల్ డిఫెన్స్ వ్యవస్థలు నేడు కాలం చెల్లినవిగా మారాయి. అందుకే నేను నేడు ఎర్రకోట నుండి ఒక ప్రకటన చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం సివిల్ డిఫెన్స్ యొక్క ఒక శక్తివంతమైన నెట్వర్క్ను నిర్మిస్తాం, వారికి ఆధునిక వ్యవస్థలను పరిచయం చేస్తాం మరియు ఆధునిక సంక్షోభాల పట్ల మన పౌరులను అవగాహన కలిగిస్తాం. రక్షణ కల్పించేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఉండవచ్చు? ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సివిల్ డిఫెన్స్కు సంబంధించి ఒక భారీ వాలంటరీ ఫోర్స్ను మనం నిర్మించబోతున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశ నిర్మాణంలో మన సోదరీమణులు మరియు కుమార్తెల సహకారం మనందరికీ ఎంతో గొప్పదిగా ఉంది. వారి కృషి మనందరికీ నిరంతర ప్రేరణ మూలంగా నిలుస్తోంది. ఫైటర్ జెట్ విమానాలు నడపడంలోనైనా లేదా సివిల్ ఏవియేషన్ రంగంలోనైనా మన కుమార్తెలు అందరికంటే ముందు వరుసలో కనిపిస్తున్నారు. అదేవిధంగా క్రీడా మైదానాల్లో సైతం మన కుమార్తెలు తమ ప్రతిభతో ముందంజలో కనిపిస్తున్నారు. స్టేమ్ ఎడ్యుకేషన్లో ప్రవేశ ప్రక్రియలో చూసినట్లయితే మన కుమార్తెలే అత్యధికంగా ముందంజలో కనిపిస్తున్నారు. నేడు సైన్యంలో కూడా ఎన్డీఏ నుండి వచ్చిన యువతులు దేశ సైన్యానికి నాయకత్వం వహించే పూర్తి సామర్థ్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నారు. మన కుమార్తెల శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే, నేను ఈ మధ్య కాలంలో సనందులోని ఒక సెమీకండక్టర్ ప్లాంట్కి వెళ్ళాను. అక్కడ దేశంలోని వివిధ మూలల నుండి వచ్చిన గిరిజన కుమార్తెలు పనిచేస్తున్నారు. వారు కనీసం పాస్పోర్ట్ అంటే ఏమిటో కూడా తెలియని మారుమూల గ్రామాల నుండి వచ్చి అక్కడ తమ ప్రతిభను చాటుతున్నారు. ఆ కుమార్తెలు విదేశాలకు వెళ్ళి శిక్షణ పొంది తిరిగి వచ్చి నేడు చిప్ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. అక్కడ వారిలో నేను చూసిన ఆత్మవిశ్వాసం నన్ను నిజంగా ఎంతో ఆకట్టుకుంది. నేడు 3 లక్షలు కాదు, ఏకంగా 3 కోట్ల మంది సోదరీమణులను లక్పతి దీదీలుగా తీర్చిదిద్దాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ మైలురాయిని మనం ఇప్పటికే అధిగమించాము. ఇప్పుడు మేము 6 కోట్ల మందిని లక్పతి దీదీలుగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. 3 కోట్ల మంది కొత్తగా లక్పతి దీదీలుగా మారడం అంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పును తీసుకురావడమే. ఈ మార్పు మాతృశక్తి ద్వారానే రాబోతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, మహానగర పాలక సంస్థలలో మన మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారు సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే మేము పార్లమెంటులో నారీ శక్తి వందన అధినియంను ఆమోదించాము. కానీ ఏదో ఒక కారణం చేత గత 40 ఏళ్లుగా రాజకీయ కుమ్ములాటల వల్ల ఈ కళ ఎప్పుడూ రాజకీయ వేదికలకే పరిమితమై అన్యాయానికి గురవుతూ వచ్చింది. నేను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు ఎర్రకోట బురుజుల నుండి త్రివర్ణ పతాక నీడిలో నిలబడి ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రండి, ఆ మహిళల శక్తి సామర్థ్యాలను పూజించే ఆరాధకులుగా మారండి. ఆ మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు ముందుకు రండి. తద్వారా సాధ్యమైనంత త్వరగా మన తల్లులకు మరియు సోదరీమణులకు అసెంబ్లీలలోనూ మరియు లోక్సభలోనూ 33% ప్రాతినిధ్యం లభించేలా చేద్దాం. వారు భారతదేశ విధాన నిర్ణయాల్లో తమ వంతు సహకారాన్ని అందించాలి. ఇది ప్రస్తుత కాలపు అవసరం. నేను అన్ని రాజకీయ పార్టీలను మళ్ళీ కోరుతున్నాను, రండి. మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా మహిళల గౌరవానికి మీరు కూడా తొడవండి, మీరు కూడా దీని కీర్తిని పొందండి. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కానీ నా తల్లులు

మరియు సోదరీమణులకు వారి హక్కును మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, అభివృద్ధి అనేది సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి చేరుకున్నప్పుడే వికసిత భారత్ సంకల్పం నెరవేరుతుంది. గడిచిన 2014 సంవత్సరానికి ముందు కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ కవరేజీ అందుబాటులో ఉండేది. కేవలం 25 కోట్ల మందికి మాత్రమే ఆ భద్రత ఉండేది. మిత్రులారా, గత 5-6 దశాబ్దాల్లో కేవలం 25 కోట్ల మందికే అది లభించగా, మేము కేవలం ఒకే దశాబ్ద కాలంలో 100 కోట్ల మంది దేశ ప్రజలకు సోషల్ సెక్యూరిటీ కవచాన్ని అందించాము. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 70 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులకు కూడా నేడు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నాము. దీనివల్ల దేశంలోని కోట్ల కొద్ది కుటుంబాలకు ఎంతో పెద్ద ఊరట మరియు సౌకర్యం లభించాయి. మరియు ఈ ఆయుష్మాన్ కార్డు కారణంగా మందులు మరియు ఆపరేషన్ల కోసం ఖర్చు కావాల్సిన సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఆ డబ్బు మిగిలిన వారు కుటుంబ సభ్యులైన పిల్లలే. వారు పేద కుటుంబాలకు చెందినవారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు, వారికి ఇంతటి గొప్ప మేలు చేకూరింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు ఒక ముఖ్యమైన పని కోసం నాకు మీ సహాయం కావాలి. నేను మీ అందరినీ ఒక సహాయం కోరుతున్నాను. దేశంలోని యువత అంతా దీనికి నాయకత్వం వహించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కేటాయించే 1 లేదా 2 గంటల సమయం ఈ దేశానికి ఒక గొప్ప శక్తిని ఇవ్వబోతోంది. 1-2 గంటల్లో నేను దేశానికి ఎలాంటి శక్తిని ఇవ్వగలనని మీకు అనిపించవచ్చు, దాని గురించి నేనే చెబుతాను. మీరు ఒక అద్భుతమైన శక్తిగా మారబోతున్నారు. అందుకే ప్రతి ఇంట్లోనూ దీనికి సంబంధించిన వాతావరణం ఏర్పడాలి. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా జనాభా గణన పనులు జరుగుతున్నాయి. సెన్సస్ ప్రక్రియ కొనసాగుతోంది, లెక్కింపు సాగుతోంది. అయితే ఈ లెక్కింపు అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఆ గణాంకాల్లోని సూక్ష్మాంశాల ఆధారంగానే దేశాభివృద్ధికి అవసరమైన విధానాలు రూపొందుతాయి, ప్రణాళికలు సిద్ధమవుతాయి, దేశం అభివృద్ధికి సంబంధించిన తన రూపరేఖలను సిద్ధం చేసుకుంటుంది. అందుకే దీనికోసం ఖచ్చితమైన సమాచారం ఉండటం చాలా అవసరం. కొన్నిసార్లు ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతినిధులు ఎంతటి తొందరలో ఉంటారంటే, వారు స్పెల్లింగులను తప్పుగానో లేదా ఒక్కోసారి ఒక్కో రకంగానో రాస్తుంటారు. మరియు దీని కారణం వల్ల అంతిమ ఫలితాలు సరిగ్గా రావడంలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈసారి మీరు స్వయంగా జనాభా గణనలో మీ వివరాలను మీ మొబైల్ ఫోన్ ద్వారా నింపి సమర్పించవచ్చని నిర్ణయించాము. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు లేదా ప్రతినిధులు వచ్చి మీతో చర్చించి వివరాలు సేకరిస్తారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని మీ వివరాలను స్వయంగా నమోదు చేయవచ్చు. ఒకవేళ మీరు డిజిటల్ పద్ధతిలో మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. స్పెల్లింగ్ తప్పులు లేకుండా మరియు ఇతర వివరాల్లో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూసుకోవచ్చు. మీరు ఎంత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే దేశం ముందుకు సాగడానికి అది అంత గొప్పగా సహాయపడుతుంది. అందుకే నేను దేశ యువతకు పిలుపునిస్తున్నాను, మీరు మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని ఈ ఫామ్ మొత్తాన్ని అర్థం చేసుకోండి. ముందుగా ఒక కాగితం మీద ఈ ఫామ్ను పూర్తి చేయండి. ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోండి, ఆపై సమర్పించండి. టెక్నాలజీని ఉపయోగించి వాటిని డిజిటల్ పద్ధతిలో అప్లోడ్ చేయండి. మీరు చూడండి, దీనివల్ల దేశం ఎంత పెద్ద పనిని పూర్తి చేయగలుగుతుందో, దీనివల్ల దేశం యొక్క సమయం మరియు శక్తి ఆదా అయ్యి సరైన పనుల కోసం ఉపయోగపడతాయి. అందుకే జనాభా గణన పనులలో చురుకుగా పాలు పంచుకోవాలని నా దేశ యువతను నేను కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఎర్రకోట నుండి పంచ ప్రాణాల గురించి ప్రసంగించాను. ఈ పంచ ప్రాణాలు దేశాన్ని తమ ఆత్మగౌరవం వైపు మరింత ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. ఇది మనకు ఒక గొప్ప శక్తిని అందించింది. మనం బానిసత్వ మనస్తత్వాన్ని ప్రతి క్షణం రూపుమాపుతూనే ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు పండిట్ నెహ్రూ ఏ భారతదేశం గురించి అయితే కలలు కన్నారో, సర్దార్ పటేల్, భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురు వంటి వారు ఏదైతే ఆకాంక్షించారో, అలాగే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, భగవాన్ బిర్సా ముండా మరియు జ్యోతిబా ఫూలే కన్న కలలను సాకారం చేయడానికి వారిందరి నుండి స్ఫూర్తి పొందుతూ మనం ముందుకు సాగాలి. రండి, ఈ సంకల్పాన్ని మనం మరోసారి పునరుద్ఘాటిద్దాం. మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా ఉండాలి. స్వయం ప్రయోజనాల కంటే దేశ హితమే పరమావధిగా ఉండాలి. మరియు కర్తవ్య నిర్వహణే మన గుర్తింపు కావాలి. నేను నా దేశ ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాను, ఈ సమయం మనది. నేను నా దేశ ప్రజలందరికీ చెబుతున్నాను, ఈ సమయం మనది, ఈ అవకాశం మనది, ఈ సంకల్పం కూడా మనదే. రండి, మన కలలను సంకల్పాలుగా మలుచుకుందాం, ఆ సంకల్పాలను సామర్థ్యాలుగా మార్చుకుందాం.

0: ఆ సామర్థ్యాన్ని విజయంగా మార్చి తీరుదాం. రండి, మనం వేసే ప్రతి అడుగును దేశ వికాసం వైపు వేసే అడుగుగా మలుచుకుందాం. అందరం అడుగులో అడుగు వేద్దాం, మనసులను కలుపుదాం, లక్ష్యంతో ముడిపడి ఉందాం. ఒక దీపం నుండి వేలాది దీపాలను వెలిగిద్దాం. రండి అందరం కలిసి ఒక వికసిత భారతాన్ని నిర్మిద్దాం. ఇదే భావనతో ఈ మంగళకరమైన పర్వదినం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి పలకండి,
1: భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే, వందే, వందే. బహుత్ బహుత్ ధన్యవాద్.
2: మరింతవరకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఇప్పుడు కొన్ని సినీ దేశభక్తి గీతాలు వింటారు. అమెరికా అబ్బాయి ఈ చిత్రం నుండి పీసీ శీలా పాడిన పాట వింటారు.

0: సిపాయి చిన్నయ్య. ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట విన్నారు. చిత్రగీతాల దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే అపర్ణ సింగ్.

రేపు ఉదయం 7:15 చిన్ననాటి స్నేహితులం ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజి త్యాగరాజు గారు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. 7:20 ఉదయ సెమినార్ కార్యక్రమంలో నేటిమాట శీర్షికన స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. తర్వాత లేఖావళి, పుష్పాంజలి సమాచారాన్ని కూడా వింటారు. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో బీఆర్విఎస్ పవన్ కుమార్ చరణ్ గారి గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామచరణ్ గారు, మృదంగం శ్రీ మావడూరి సూర్యప్రకాష్ ప్రసాదరావు గారు. రేపు మధ్యాహ్నం 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి కొల్లూరు సత్యజ్యోతి గారి ఈఎంఐ కథానిక వింటారు. 2:31 బాలభారతి బాలల కార్యక్రమంలో విజయనగరం గవర్నమెంట్ మహారాజా సంస్కృతోన్నత పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 3:00 మలయ సమీరం తెలుగు నాటకం వింటారు. రచన శ్రీమతి పివి శేషారత్నం గారు, నిర్వహణ శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి గారు. రేపు రాత్రి 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల్లో మల్చింగ్ షీట్స్ పరచడంలో జాగ్రత్తల గురించి చింతపల్లి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి శివకుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. సమర్పణ ఎంకేఎంఎల్ లాస్య. కొబ్బరిలో గానోడెర్మా తెగుళ్ళు లక్షణాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు శ్రీమతి జయశ్రీ గారిల మధ్య సంభాషణ వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం వారు ఈ రాత్రి 10:00 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 1 మిల్లీమీటర్గా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి కొన్ని వర్షపు జల్లులు కానీ తుంపర్లు కానీ కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు వాతావరణ హెచ్చరిక. బలమైన ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి తీరాల వైపుగా, అలాగే యానాం తీరాల వైపుగా వీచే అవకాశం ఉంది. కాబట్టి సముద్రంలో చేపల వేటకు వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:13 దాటి 32 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.23 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాల్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.